76వ భాగాన్ని చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఈ నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. శ్రోతలు, మిమ్మల్ని ఎంతగానో అలరించే, మీకు నచ్చే, మీరు మెచ్చే పాటల కార్యక్రమాల్లో భాగంగా పొద్దుటపూట ప్రసారంలో 8:45 నుంచి 10 గంటల వరకు సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేయడం మరవకుండ్రి. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. 10 నుంచి వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలను వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ఈ కార్యక్రమాలు 3:00 వరకు ప్రసారమవుతాయి. 3:00 నుంచి 5:00 దాకా వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వినొచ్చు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 మాట చెప్పండి పాట ఇనుండ్రి కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం స్వంత ప్రసారాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11:00 వరకు కొనసాగుతాయి. సాయంత్రం 5:30 పిల్లల కోసం ప్రత్యేకంగా వినిపిస్తున్నటువంటి శీర్షిక కతిందాం. ఈ శీర్షికన ఈరోజు విందాము హైదరాబాద్ బడి పిల్లల కథల సంపుటి నుంచి మంచి స్నేహం మరియు తృప్తి ఉంటే సంతోషం. కరీంనగర్ బడి పిల్లల కథల సంపుటి నుంచి అహంకారం అనర్థం మరియు కోతి విశ్వాసం. ఈ కథల్ని చదివి వినిపిస్తారు సంధ్యలీల జ్యోతి. ఈ కథల్ని రాసింది మణికొండ వేదకుమార్. లలిత సంగీత కార్యక్రమంలో సాయంత్రం 5:45 ఆదిలాబాద్కు చెందినటువంటి సుశీల బృందం పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:20 ప్రసారమయ్యే పల్లె పదాలు కార్యక్రమంలో ఈరోజు విందాము తామ్సి మండల్ మోడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన గంగదాసు తత్వాలు 2వ భాగాన్ని, మావల మండలం బట్టి సవాగ్రామ గ్రామానికి చెందిన అగ్గిమల్ల నరసమ్మ బృందం పాడిన గురుబోధ పాటల్ని వినడు మరవకుండ్రి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాడి 7:45 వరకు ప్రసారమవుతుంది. ఈ రోజటి ఈ కార్యక్రమంలో చిరుధాన్యాల పంటల సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట వింటాం. రైతు అంతరంగం శీర్షికన ఆవులు మేకల పెంపకంలో తన అనుభవాలు చెప్తాడు ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన చిల్క సుగణాకర్ తన ముచ్చటలో. వికసిత భారత్ 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. 9:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుంచి ఒక ఖండికను, ప్రముఖ కవి వేముగంటి నరసింహాచార్యుల పద్యాల్ని చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. 9:30 రాత్రి ఇనుడు మరవకుండ్రి. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్నటువంటి 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వినొచ్చు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాత్రి 10:20 శైలజా దేశ్ పాండే గాత్రం ప్రసారమవుతుంది. ఇక శ్రోతలు, సాయంత్రం పూట ప్రసారంలో మీకు నచ్చే సినిమా పాటల కార్యక్రమాల్లో భాగంగా 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రిలా, 8:00 హుషారులో హుషారైన పాటల్ని వినొచ్చు. ఈ రెండు కార్యక్రమాలకు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మాత్రం ఫోన్ చేసి కోరుకోవడం మరవకుండ్రి. రాత్రి 9:40 ఫిల్మీ గానేలో హిందీ పాటల్ని, 10:30 మధురిమలో పూర్తిగా మధురమైన పాత కొత్త పాటల్ని వినడం మరవద్దు. శ్రోతలు, మొత్తానికి మిమ్మల్ని అలరించేటటువంటి ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రతిరోజట్లాగానే ఈ రోజు కూడా రూపొందించి మరీ వినిపిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తల్ని విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తల్ని ఢిల్లీ నుంచి, 7:00 జిల్లా సమగ్ర నివేదికను, 7:05 తెలుగులో వార్తల్ని వరుసగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి విందాం. ట్యూన్ చేసి వింటనే ఉండుండ్రి 100.2 ఎఫ్ఎం ను. తిరిగి మనం 7:00 ప్రసారమయ్యే అమ్మటాల సంగతులు కార్యక్రమంలో కలుద్దాం.

0: అంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల నీటి అవసరాలను తీర్చేలా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులతో పాటు పంట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, సూక్ష్మ నీటిపారుదల, జల విద్యుత్తు, పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులను కూడా ప్రణాళికలో చేర్చాలని ఆదేశించారు. విశాఖ నగర తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం నూతన కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నూతన భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట అభివృద్ధికి బదలాయించేలా చర్యలు తీసుకున్నామని, బేగంపేట రన్వే కింద రహదారి నిర్మాణానికి అనుమతులు సాధించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైతు బజార్లో రాయితీపై ఉల్లిపాయల పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై భారం పడకుండా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో 35 రూపాయల కిలోకే ఉల్లిపాయ 115 రైతు బజార్లో కూడా రాష్ట్రంలో ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి రైతు బజార్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి సామాన్యులకి మేము మా శాఖ నుంచి ప్రత్యేకంగా కందిపప్పు పైన, అదేవిధంగా పామ్ ఆయిల్ పైన కూడా దృష్టి సారించాం. 100కి 100% సబ్సిడీ రూపంలో మేము కందిపప్పు సరఫరా చేస్తాం. కందిపప్పుతో పాటు పామ్ ఆయిల్ గురించి కూడా దానిపైన కూడా దృష్టి సారించాం.
0: ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో సాగునీరు, తాగునీటి అవసరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరిస్తూ,
2: ఒక పక్క పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాం, ఒక పక్క సాగునీరు, తాగునీరు అందజేస్తూ ఈ హార్టికల్చర్ హబ్ 100 కోట్ల రూపాయలతో మరి ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, 26,000 కోట్లు ఏదైతే రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టు, సాగునీరు ప్రాజెక్టులు ఆగిపోయినాయో 22 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు మరి అంతే విధంగా కాకుండా వేర్ హౌస్లు, కోల్డ్ స్టోరేజ్లు, మరి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కూడా సబ్సిడీతో ఇస్తాం.
0: 2027-28 సంవత్సరానికి గను రబీ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు స్వాగతించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలకు అధిక మద్దతు ధర కల్పించడం ద్వారా పంటల వైవిధ్యీకరణకు రైతులను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్ద మైనవారిలంక గ్రామంలో పీఎం సూర్యఘర్ యోజన బీసీ స్కీమ్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర మంత్రి గత రాత్రి ప్రారంభించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు

0: పెద్దమైన వాళ్ళ లంకలో ప్రతి ఇంటికి ఈ పథకం వర్తిస్తే ప్రభుత్వాల నుంచి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల వరకు రాయితీ పొందే అవకాశం ఉందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మంత్రి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ,
1: అమరావతి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయండి. దాదాపు 35,000 మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్స్ కూడా యాక్చువల్ గా ఫస్ట్ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ కంప్లీట్ చేశారు, సెకండ్ డైమండ్ మొదలు పెడుతున్నారు. అలా అనుకున్న టార్గెట్ ప్రకారం యాక్చువల్ గా అన్ని జరుగుతున్నాయి. ఏది ఏమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ 2028 అక్టోబర్ కంప్లీట్ చేయమన్నారు. 2028 అక్టోబర్ కంప్లీట్ అయితే ఎంతో వేగవంతంగా జరుగుతుంది.
0: ప్రజా సంస్థ ఆధ్వర్యంలో ఖేలో తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలంతా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామానికి కేటాయించాలన్నారు. ఫిట్నెస్ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు పలువురు ప్రముఖులు క్రీడాకారులకు మంత్రి ఖేలో తెలంగాణ ఫిట్నెస్ ఛాలెంజ్లో పాల్గొనాలని ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ మరో 9 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహించిన ఐగాట్ మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల తొలి ప్రాంతీయ సదస్సు నిన్న ఘనంగా ముగిసింది. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో 2 రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర సేవలు, ప్రజాపాలనలో కృత్రిమ మేధ ఏఐ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి సుదర్శనరావు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జేఎన్టీలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్త్ వాక్కు సంబంధించిన గోడపత్రికలను ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదర్శనరావు మాట్లాడుతూ, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ రాష్ట్రీయ సంకల్ప్ సమారోహంలో భాగంగా ఈ రోజు ఉదయం హెల్త్ వాక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జరుగుమిల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినులకు వేధింపుల ఘటనపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో అసభ్య అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థినులను నిందితుడి ఇంటి పంపిన సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र सङ्घलोकसेवायोगस्य शताब्दी

0: వ్యాప్తంగా వినాయక చవితి, వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో 9 రోజుల పాటు నిత్య పూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు వినాయకుడిని గంగమ్మడికి చేర్చారు. జిల్లాలో 3 రోజుల పాటు ఒక్కో ప్రాంతంలో నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలరించిన వాహనాలపై విగ్రహాలను పెట్టి శోభయాత్ర నిర్వహించారు. వినాయకుల వద్ద ఏర్పాటు చేసిన లడ్డూలకు వేలంపాటలో పోటాపోటీగా భక్తులు పాల్గొని దక్కించుకున్నారు. యువతి యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి వేములవాడ ఆలయ గుడి చెరువు, సిరిసిల్ల మానేరు తీరంలో, గ్రామాల్లోని చెరువుల్లో, కుంటల్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీల్లో ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరు శ్రీ రాజరాజేశ్వర జలాశయం నుంచి ఎల్ఎండి జలాశయానికి నీటి విడుదల చేశారు. జలాశయానికి గాయత్రి పంప్ హౌస్ నుంచి వరద కాలువ ద్వారా మానేరు మూలవాగు నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం గేట్ల నుంచి ఎల్ఎండికి 8,000 క్యూసెక్ల నీటిని వదిలారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.55 TMCలు కాగా ప్రస్తుతం 24.52 TMCల నీరు నిల్వ ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అల్పాహారం అమలు చేస్తామని చెప్పి కొన్ని జిల్లాలకే పరిమితం చేసిందని పీడీఎస్యూ నాయకులు ఆరోపించారు. కళాశాలల్లో అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ అగ్నిమాపక కేంద్రం అధికారి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. 2008 బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ డ్రైవర్గా విధుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి అగ్నిమాపక అధికారిగా పదోన్నతి పొందారు. 2 ఏళ్లుగా వేములవాడ ఫైర్ అధికారిగా పనిచేస్తున్నారు. గుండెపోటుకు గురికాగా బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతికి అగ్నిమాపక కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నర్మల గురుకుల పాఠశాలకు చెందిన 5 క్రీడాకారులు రాష్టస్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి U17 SPF రాష్టస్థాయి ఉషు క్రీడా పోటీలకు సైమా క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా ఉషు కార్యదర్శి విక్రమ్ తెలియజేశారు. వీరు 6 బంగారు పతకాలు, 6 రజత పతకాలు సాధించడమే కాకుండా 5 క్రీడాకారులు రాష్ట స్థాయిలో స్థానం దక్కించుకున్నారని తెలియజేశారు. రాష్ట స్థాయికి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా క్రీడలు యువజన శాఖాధికారి అజ్మీరా రామదాస్ అభినందించారు. వేములవాడ మండలం అగ్రహారంలో ఏర్పాటు చేసిన జేఎన్టీయు కళాశాలలోని సమస్యలు పరిష్కరించాలని కళాశాల విద్యార్థులు ప్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలకు శాశ్వత భవనం, ప్రత్యేక హాస్టల్ భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న వసతులు అవసరాలకు సరిపోవడం లేదని, తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే మౌలిక వసతులు కల్పించాలని కోరారు. నాణ్యమైన ప్రయోగశాలలు, ఆధునిక పరికరాలు అందించాలని చెప్పారు. అధ్యాపకుల కొరత ఉందని, శాశ్వత అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన డాక్టర్ కందేపి రాణిప్రసాద్ జాతీయ బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. వేదగిరి రాంబాబు పేరిట నెలకొల్పిన జాతీయ బాల సాహిత్యం పురస్కారానికి రాణిప్రసాద్ ఎంపికైనట్లు సంస్థ కన్వీనర్ సింహప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో 14 అక్టోబర్ ఈ పురస్కారం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కందేపి రాణిప్రసాద్ 36 ఏళ్లుగా బాల సాహిత్యాన్ని రాస్తున్నారు.
1: రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు కృషి చేస్తూనే వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2027-28 సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ ఉత్పత్తులకు లాభదాయకమైన ధరను పొందుతారని తెలిపారు. కాగా నిన్న కేంద్ర కేబినెట్ సమావేశానంతరం న్యూఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలిపారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
1: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए एमएसपी तय करना. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही एमएसपी में 50% प्रॉफिट देना वो तय किया था, उस फैसले को इसमें लागू किया गया है. वीट, बार्ली, ग्राम, लेंटिल्स, रेपसीड, मसूर, मस्टर्ड और सेफ्लावर, इन सब के लिए जो प्रोडक्शन कॉस्ट है उससे कम से कम 50% ज्यादा रखी गई है एमएसपी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో స్థాపించిన యూపీఎస్సీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది 1వ తేదీన ప్రారంభమైన వేడుకలకు ఈ కార్యక్రమం ముగింపు పలుకుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణ్యం, స్మారక తపాలా బిళ్లను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, యూపీఎస్సీ అధికారులు తదితరులు పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడి 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మాట్లాడారు. వస్త్ర రంగానికి సంబంధించిన ప్రభుత్వ దార్శనికత, విధానాలు, పథకాల గురించి సదస్సులో పాల్గొనే వారికి వివరిస్తారని గుప్తా తెలిపారు. వస్త్రరంగం దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని ఓం ప్రకాష్ తెలిపారు. పేదలకు సేవలందించడంలో సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారించడంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కరీంనగర్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ఏ ప్రభుత్వ విజయమైనా ప్రభుత్వోద్యోగుల అంకితభావం సహకారంపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలంగాణలో సమస్యల పరిష్కారానికై తాను ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో సమావేశాలను కొనసాగిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రంతో నిరంతరంగా జరుపుతున్న సంప్రదింపులు ఫలితాలనిచ్చాయని, 6 నెలల్లోనే రాష్ట అభివృద్దికై 170 ఎకరాల రక్షణ భూమి బదిలీ జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న జలంధర్లో జరిగిన నషా ముక్త్ పంజాబ్ ర్యాలీలో ప్రసంగిస్తూ మంత్రి, పంజాబ్ను మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేసే దిశగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టి ఈశాన్యంలో తీవ్రవాదాన్ని అంతం చేశామని, ఇప్పుడు పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని అమిత్ షా తెలిపారు.
2: पंजाब का विकास तब तक नहीं हो सकता जब तक पंजाब का युवा नशे के मुक्त नहीं हो. ये नशा हमारी आने वाली पीढ़ियों को बर्बाद करता है. पंजाब के युवाओं को नशा न मिले ऐसे सख्त तंत्र की रचना केवल और केवल नरेंद्र मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी कर सकती है, कोई और नहीं कर सकता.
0: కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈరోజు సముద్ర తీర ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభిస్తుంది. దేశ సముద్ర తీర ఖనిజ సంపదను వెలికి తీయడంలో, ఖనిజ వనరుల భద్రతను బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ వేలంలో అండమాన్ సముద్ర ప్రాంతంలోని 2 సముద్ర తీర ఖనిజ బ్లాకులు ఉన్నాయి. ఇది క్రమబద్దమైన అన్వేషణను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, తీర ప్రాంత ఖనిజ అన్వేషణ అభివృద్దికి అధునాతన సాంకేతికతను వినియోగించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. గుహాటిలోని బర్సపాడ స్టేడియంలో జరిగిన 2 వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జాన్ క్యాంబెల్, షైహోప్, హమీద్ జాంగుల సెంచరీలతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అనంతరం 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 133 బంతుల్లో 223 పరుగులతో నాటౌట్గా నిలవగా, రోహిత్ శర్మ 101 పరుగులు చేసి వన్డేలో 35వ శతకం పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్కు 255 పరుగుల రికార్డు భాగస్వామి అని నెలకొల్పారు. డబుల్ సెంచరీ చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. సిరీస్లోని చివరి వన్డే శనివారం న్యూ చండీగఢ్లో జరగనుంది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాయలసీమ కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలోని విస్కాన్సిన్లో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పోలాండ్ వాణిజ్య శాఖ మంత్రి ఆండ్రిజ్ డొమాన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం విజయవంతమైందని, ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు కొత్త మార్గాలపై చర్చించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3వ దశపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ నిర్ణయం 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని తరలించేందుకు, 50 గిగావాట్ గంటల బ్యాటరీ నిల్వకు మద్దతునిచ్చేందుకు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పవర్ గ్రిడ్లను పటిష్టం చేసేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇది తయారీ, నిర్మాణం, ఇంధన నిల్వ రంగాలలో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని, 2035 నాటికి 900 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అమ్మటాల సంగతులు. శాస్త్రము, సాంకేతికము, విజ్ఞానము, వ్యవసాయము, వినోదము, సంగీత భరితం, ఇట్లా అన్ని రకాల అంశాలను కలగలిపి అక్కరికొచ్చేటి ముచ్చట్లను వినిపించేటి కార్యక్రమమే మా ఈ అంబటాల సంగతులు కార్యక్రమం. ఇయలటి ఈ కార్యక్రమంలో విందాము రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం. అక్టోబర్ 1 నుంచి 31 అక్టోబర్ వరకు జరుపుకుంటాము ఈ అవగాహన మాస ప్రారంభోత్సవ సందర్భంగా. ఈ రోజుటి పానంపదలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట విందాం. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శాకాహారం మనకు పర్యావరణానికి చేసే మేలు, ఈ అంశం గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారి ప్రసంగాన్ని విందాం. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా మహత్తర కార్యం రక్తదానం డాక్టర్ రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని కూడా విందాం. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలు ఉంటాయి ఇవాళటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ట్యూన్ చేసుకుని వింటనే ఉండండి 100.2 ఎఫ్ఎం. తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనమ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, రోహిణీ నక్షత్రం, గురువారం. వాతావరణ సూచన. ఆదిలాబాద్ తర్వాత 4 జిల్లాలలో ఈరోజు వాతావరణం పాక్షికంగా ఎండతో కూడి ఉంటుంది. ప్రస్తుతం పొద్దున్న పూట వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఈరోజుటి గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు అయ్యే అవకాశం ఉంది. గాలి గంటకు 6 మైళ్ల వేగంతో ఉత్తర దిశ నుండి వీస్తున్నది. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4:30 మధ్య ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ అయినప్పటికీ వేడి దాదాపు 37 డిగ్రీల సెల్సియస్ లాగా అనిపిస్తుంది. వాతావరణ సూచన విన్నారు శ్రోతలు. మీరు ట్యూన్ చేసుకుని వింటున్నారు అమ్మటాల సంగతులు కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాము ఊపిరి. ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఓ 2 నిమిషాల పాటు అందరం ఆస్వాదిద్దామా?

0: ఊపిరి ఈ శీర్షికన మధురమైన సంగీతాన్ని ఆస్వాదించినాం కదా, ఇప్పుడు విందాం యోసం ధరల కోసం యోసం సలహాని.
1: నా పేరు జి అనిల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జెనెటిక్స్ అండ్ ప్లాన్ బ్రీడింగ్, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. సో బోరాన్ అనేది మొబైల్ ఎలిమెంట్, అంటే మొక్కలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతా ఉంటుంది. సో ఈ మూవ్ అవుతున్నప్పుడు మిగతా ఇమ్మొబైల్ ఎలిమెంట్స్ ని కూడా దాంతో పాటుగా తీసుకెళ్తా ఉంటుంది అన్నట్టు. సో ఖచ్చితంగా బోరాన్ కూడా మనకు ఒకటి నుంచి రెండు సార్లు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో. అట్లాగే రైతు సోదరులు మన ఈ సమయంలో గమనిస్తూ ఉంటాం, ఈ మొగ్గ రాలిపోవడము, తర్వాత చిన్న చిన్న కాయలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎందువల్ల అంటే ఈ బోరాన్ లోపం వల్ల జనరల్ గా జరుగుతూ ఉంటది. మిగతా నైట్రోజన్ పొటాషియం లోపం ఉన్నప్పటికీ బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పూత కాయ రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రాలడాన్ని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా ఈ బోరాన్ అనేది పిచికారీ చేసుకోవాలి. సో దీంతో పాటుగా మనం యూరియా పొటాష్ అనేది రికమెండ్ చేస్తా ఉన్నాం, కానీ రైతు సోదరులు ఎక్కువగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడరు. కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాడినట్లయితే మనం ఈ పొటాషియం అనేది మొక్కకు ఎక్కువ మొత్తంలో అందించడం జరుగుతుంది. సో ఈ పొటాషియం ఉండడం వల్లనే మొక్కకు ఆ రోగ నిరోధక శక్తి అనేది వస్తుంది, అంటే ఎక్కువ రోగాలు రావు, ఎక్కువ పురుగులు రావు. సో ఖచ్చితంగా పొటాష్ అనేది ప్రతి 20 రోజులకు యూరియాతో పాటు కలిపి ఖచ్చితంగా వేసుకోవాలి. దీంతో పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచుతాం, దాంతో పాటుగా గింజ అనేది మంచిగా నిండుతుంది, అంటే గింజ బరువు పెరుగుతుంది. అట్లాగే గింజ పైన ఏర్పడే ఏదైతే దూది ఉంటుందిగా దాని లెంత్ కూడా ఈ పొటాషియం వల్ల పెరుగుతా. సో ఖచ్చితంగా పొటాష్ అనేది వాడడం ఎంతగానో ముఖ్యం మన పత్తి పంటలు ఎస్పెషల్లీ.
0: ఇది ఈ రోజటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమం
1: ఏర్పడే ఏదైతే దూది ఉంటుందిగా దాని లెంత్ కూడా ఈ పొటాషియం వల్ల పెరుగుతా. సో ఖచ్చితంగా పొటాష్ అనేది వాడడం ఎంతగానో ముఖ్యం మన పత్తి పంటలు ఎస్పెషల్లీ.
0: ఇది ఈ రోజటి వ్యవసాయ సలహా. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమం తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. చరిత్రలో 5 రోజులలో ప్రతిరోజుకు ఒక విశిష్టత, తగిన గుర్తింపు, ఆ రోజు ఏదైనా ప్రత్యేక రోజు, ఇలా ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. మరి ఈ రోజుకున్నటువంటి విశేషాలను ఒకసారి చూద్దాము. ఈరోజు ప్రముఖ రచయిత, మహిళా హక్కుల ఉద్యమవాది అనిబిసెంట్, విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు, సాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకుడు చేకూరి రామారావు, ప్రముఖ రచయిత బోయ జంగయ్య, ప్రముఖ సినీ నటుడు శివాజీ.

0: ప్రారంభమవుతున్నది. 1 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు ఈ మాసం అవగాహన చేస్తారు. అట్లనే ఈరోజు ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం కూడా, జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, అలాగే అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూడా ఈరోజు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తారు. దీన్నే పింక్ అక్టోబర్గా కూడా పిలుస్తారు. రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళల్లో అవగాహన పెంచటం, ముందస్తు గుర్తింపు, దాని ప్రాధాన్యతను చాటడం మరియు దీని బారిన పడిన వాళ్ళకి మద్దతుగా నిలవడం ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారం మరియు ముందస్తు పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. ఇదే అవగాహనను ఈ మాసం మొత్తం కల్పిస్తారు ప్రతి ఒక్కరికి. అయితే ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తంతో ఈ మాసం కొనసాగుతుంది. మరి 2026 రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం యొక్క ఇతివృత్తం ప్రతి కథ ప్రత్యేకమైనది, ప్రతి ప్రయాణము ముఖ్యమైనది. ఈ క్యాన్సర్ అనేది కేవలం ఒక వ్యాధి నిర్ధారణ మాత్రమే కాదు, అది ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని విభిన్నంగా ప్రభావితం చేసే ఒక అత్యంత వ్యక్తిగత ప్రయాణానికి నాంది. ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంలో వ్యక్తిగత ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, సకాలంలో స్క్రీనింగ్ మరియు ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం, ఇంకా ప్రతి దశలోనూ కరుణతో కూడిన వ్యక్తిగతీకరించినటువంటి సంరక్షణ మరియు మద్దతును అందించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలనేది ఈ ఇతివృత్తం యొక్క సారాంశం. మరి ఈ రోజుటి పానం పదలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస ప్రారంభోత్సవ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి వివరంగా చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధన గారు తన ముచ్చటలో. ఇప్పుడు ఆ ముచ్చట విందాము. తనతో ముచ్చట పెడుతున్నారు కేలిని.
1: సాధారణంగా మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ ఒకటి. మరి అవగాహనతోని ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు, ఈ వ్యాధి బారిన పడకుండా కూడా జాగ్రత్త వహించవచ్చు. మరి ఆ రకంగా అవగాహన కల్పించే దిశగా ఈ రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన సందేహాల్ని కూడా నివృత్తి చేసేలా కొన్ని వివరాలను మనకు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో ఆదిలాబాద్ అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సాధన గారు.
2: నమస్కారం.
1: అయితే ఏదైతే రొమ్ము క్యాన్సర్ ఉందో ఇది ముఖ్యంగా ఏ వయస్సు ఉన్న వాళ్లకు వచ్చే అవకాశం ఉన్నది?
2: ముఖ్యంగా ఇది వయస్సు తోటి నిమిత్తం లేకుండానే వస్తుంది. 30 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు గల మహిళలకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 40 నుండి 55 సంవత్సరాల వయసు వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది
1: అంటే 30 నుండి 55 సంవత్సరాల మధ్య మహిళలకు రావచ్చు, కానీ ఎక్కువ
2: వచ్చేది
1: మాత్రం 40 సంవత్సరాల పైబడిన
2: 55 సంవత్సరాల వారికి వచ్చే అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు దీన్ని గుర్తించడం ఎట్లా, ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
2: ఈ వ్యాధి మెయిన్ గా ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే రొమ్ములో గడ్డలు, గడ్డలు మనం కణితి అంటాం కదా, ఆ రొమ్ములో గడ్డలు రావడం గాని, లేదంటే రొమ్ము వాపు రావడం గాని, లేదంటే రొమ్ములో నొప్పి, మనకి గడ్డ ఇక్కడ తగలకపోయినా రొమ్ములో నొప్పి రావడము, అది ఎప్పుడు నొప్పిగా ఉండడము అలాంటివి. మరియు రొమ్ము ఆకృతిలో అంటే పరిణామములు, దాని ఆకారంలో మార్పులు రావడం వలన గాని రావడం అలాంటివి గాని, లేదనంటే చనుమొనల నుండి రక్తంతో కూడిన స్రావాలు కనుక వస్తే కూడా, లేదనంటే ఆ చనుమొన చుట్టూ కనుక ఎరుపు బారి లేదంటే పుండులాగా మారి అక్కడ నుండి చీము లేదంటే రక్తంతో కూడిన స్రావం ఏదైనా వచ్చినా గానీ, మరియు చనుమొనలు ఒక్కొక్కసారి లోపలికి తిరిగి ఉంటాయి, మామూలుగా బయటికి ఉండాలి అవి, కానీ ఒక్కొక్కసారి లోపలికి పోయి ఉంటాయి. అలాంటి లక్షణాలు కనబడ్డా గానీ
1: మనము
2: రొమ్ము క్యాన్సర్ అని అనుమాన పడాల్సిన అవసరం ఉంది.
1: అయితే అట్లాంటి అనుమానం వచ్చింది, మరి ఇది అవునా కాదా తెలుసుకోవాలి అంటే ఏమైనా పరీక్షలు చేయించుకోవచ్చా, ఏమేం పరీక్షలు చేయించాలి?
2: చేసుకోవచ్చు. అది మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫస్ట్ మనము స్వీయ పరీక్ష కూడా మనము రెగ్యులర్ గా చేసుకోవడం ద్వారా, అంటే ప్రతి నెల మనకి ఒక పీరియడ్, అంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్, అంటే ఒక 5వ రోజు నుండి 10వ రోజు ప్రతి మహిళ కనుక పెట్టుకుంటే, అంటే నెల అయిన తర్వాత 5వ రోజు నుండి 10వ రోజు వరకు వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే స్వీయ పరీక్ష ద్వారా ఎక్కడైనా గడ్డలు ఉన్నాయా, లేదనంటే ఇలాంటివి ఏమైనా సొట్టలు, ఒక్కొక్కసారి సొట్ట రూపంలో కూడా ఉంటది అక్కడ, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇచ్చి మన రక్తంతో ఇవి రావడం అవన్నీ కూడా మనం చూసుకొని దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనిని మనము స్కానింగ్ ద్వారా ఇది ఎలాంటి గడ్డ, మరి ఇది మామూలు గడ్డనా లేకపోతే క్యాన్సర్ గడ్డనా అనేది తెలుసుకోవచ్చు. స్కానింగ్

0: ద్వారా మరియు మ్యామోగ్రఫీ అంటాం. మ్యామోగ్రఫీ అంటే ఒక ఎక్స్రే లాంటిది, అంటే అన్ని రకాలుగా అన్ని వైపుల నుండి బ్రెస్ట్ ని ఎక్స్రే తీసి చూస్తారు. అందులో ఎక్కడైనా చిన్న గడ్డ ఉన్నా కూడా మనం గుర్తుపట్టవచ్చు. అది కూడా ఒకవేళ క్యాన్సర్ గడ్డల్లో మన చిన్న ముక్కలాగా నీడిల్ ఆస్పిరేషన్ అంటాము, నీడిల్ స్పైన్ నీడిల్ ఆస్పిరేషన్ అంటాము, అది తీసి ముక్కని పరీక్షకు పంపించడం ద్వారా మనం దీన్ని గుర్తుపట్టవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ పరీక్షలు ఎక్కడెక్కడ చేస్తారు? ఇప్పుడు మనకు ఆదిలాబాద్ లో అందుబాటులో ఉన్నాయి.
0: మనకి ఆదిలాబాద్ లో స్కానింగ్ అయితే ఉంది, మనం స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. మ్యామోగ్రఫీ మన దగ్గర లేదు, మరియు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ కూడా అక్కడక్కడ ఉంది కానీ కరెక్ట్ గా లేదు ఇక్కడ. కానీ హైదరాబాద్ లో అనే మన హైయర్ సెంటర్స్ లో ఉన్నాయి.
1: అసలు మరి ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఏం కారణాల వల్ల వస్తుంది?
0: ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువ అధిక బరువుగా ఉండడం, లేదనంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఒకటి మనం చెప్పుకున్నాం కదా, ఆ ఏజ్ గ్రూప్ ఉండడం ముఖ్యమైన కారణాలు అవి. లేదనంటే వీళ్ళు కొంతమంది హార్మోనల్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి, ఆరోగ్యకరమైన సమస్యల వలన వాళ్ళు హార్మోన్స్ ఇవ్వడం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాంటివి వాడకం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వస్తాయి. మరియు ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏదన్నా వాళ్ళ తల్లికి కానీ చెల్లికో
1: వంశంలో
0: ఎవరికైనా ఉన్నా కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
1: అంటే ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది దీని వల్ల ఏదైనా తీవ్ర ప్రభావం ఉంటుందా, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి?
0: పరిణామాలు అనేది ఒకవేళ కనుక మనం ఏదైతే ఈ అవగాహన అనేది కల్పించుకొని ప్రతి మహిళ కనుక సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని, అంటే ఏమంటారు, తొలి దశలను మనం
1: ప్రాథమిక
0: దశలో దాన్ని గుర్తుపడితే కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. ఇఫ్ ఒకవేళ వాళ్ళు తెలుసుకోలేకపోయి ఆ స్టేజ్ని బట్టి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇప్పుడు మనం ఒకప్పుడు భయపడే అంత ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చాలా చికిత్సలు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటే మొత్తం బ్రెస్ట్ నే తీసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాకుండా ఆ బ్రెస్ట్ గడ్డనే తీసేసి అక్కడ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మరియు దాని ఆకృతి కూడా మనకి యథా విధంగా ఎట్లా ఉందో అట్లా చేయడం కూడా జరుగుతుంది.
1: కాబట్టి ఈ క్యాన్సర్ సంబంధించి
0: తీసేసి వాళ్ళకి ఇంతకుముందు మాత్రం టోటల్ బ్రెస్టే తీసేవాళ్ళు, ఇప్పుడు అలాంటివి కూడా లేవు. కాబట్టి దీని మీద అపోహలు మాని దీన్ని త్వరగా కనుక మనం ముందే కనుక గుర్తుపడితే తప్పకుండా 100% మనము దీన్ని కంట్రోల్ తీసుకోవచ్చు.
1: అసలు ఇది రావద్దు, దీని బారిన పడకుండా ఉండాలి అంటే స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా రావద్దు అని అంటే మనం ఆహార జీవన శైలిలో మార్పులు తప్పకుండా చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆహారం అంటే మంచి ఆహారం తీసుకోకుండా ఉండడం, ఎక్కువ జంక్ ఫుడ్లు అలాంటివి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తాజా కూరగాయలు, తాజా పండ్లు అలాంటివి తీసుకుంటారు,
1: కాలానుగుణంగా వచ్చే
0: పండ్లు తీసుకుంటూ మరియు వ్యాయామం అనేది చేసుకుంటూ ఉండాలి. అలా మనం గన జీవన శైలిలో గనక మార్పులు తెచ్చుకుంటే, మరి ధూమపానము మెయిన్ గా ఎక్కువ, ధూమపానము ఈ మద్యపానము ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఇలాంటి ఇవి ఉన్న మహిళల్లో ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: సాధారణ మహిళలతో పోల్చి చూసుకున్నట్లయితే
0: పాలు కూడా ఇవ్వని తల్లుల్లో ఇది ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి. మనం పాలు ఇవ్వడం వలన మనం ఆకృతి చేంజ్ అవుతుంది అని అపోహ మాని మనకు అది క్యాన్సర్ రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి తల్లి బిడ్డకి పాలు ఎక్కువ, అంటే ఎంత కాలం ఇవ్వగలిగితే అంత కాలం ఇస్తే చాలా మంచిది.
1: ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. సరే, దురదృష్టవశాత్తు ఏదో ఎవరికో ఎక్కడో ఒక్కరికి ఇలాంటి వ్యాధులు సోకుతున్నాయని తెలుస్తున్నా. ఒకవేళ ఈ రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధి సోకింది అనుకోండి, అప్పుడు దీనికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎంతకాలం దీనికి సంబంధించిన చికిత్స పొందాల్సి ఉంటుంది?
0: ముఖ్యంగా ఇది దీని చికిత్స ఇప్పుడు 3 నుండి 6 నెలలు అలా కూడా ఉంటాయి, కొంచెం పీరియడ్ ఉంటుంది దానికి. కొంతమందికి సర్జరీ చేయడం వల్ల కూడా మనం తీసి ట్రీట్మెంట్ చేయొచ్చు. కొంతమందికి కీమోథెరపీ అంటారు, అంటే మందులు ఇవ్వడం వలన కణితి సైజు ని తగ్గించడం మరియు తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంత రేడియోథెరపీ అని అంటే లేజర్ కణాలని పంపించి అక్కడ క్యాన్సర్ కణాలని తక్కువ చేయడం అలాంటివి జరుగుతుంది. మెయిన్ గా ఈ రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి.
1: అయితే ఇప్పుడు ఇందులో ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స ద్వారా కూడా ఆ క్యాన్సర్ కణం ఏదైతే ఉందో తొలగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా, అది ఏ దశలో అవసరం పడుతుంది ఆపరేషన్?
0: అది తొలి దశలోనే అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి తొలి దశలో అవసరం, అడ్వాన్స్ స్టేజ్ లో కూడా మనము క్యాన్సర్ గడ్డను తీస్తారు. కానీ అదే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కీమోథెరపీ ఇచ్చి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి మందుల ద్వారా కొంచెం సైజ్ తగ్గించి పరిమాణం తగ్గించేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తారు. తీసేసి కూడా కెమోథెరపీ ఒక్కొక్కసారి ఇచ్చే అవసరం కూడా రావచ్చు. అలాంటి వారికి కూడా

0: ఇచ్చి వాళ్ళకి అవసరమా లేదా తెలుసుకుని స్టేజ్ వైజ్ గా ఇస్తారు.
1: మొత్తం మీద ఈ వ్యాధికి సంబంధించి ఇంకా ఎలాంటి అంశాల మీద జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది స్త్రీలు, అట్లాగే ఇంకా ఎలాంటి అంశాల్ని పాటించాల్సి ఉంటుంది దాని గురించి చెప్తారా?
0: ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో కొంత అవగాహన దీని మీద కలిగి ఉన్నారు, కానీ ఈ గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఇంకా దీని మీద ఎంతైనా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ లో అయితే మనము ప్రతి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మరియు సబ్ సెంటర్లలో దీని స్క్రీనింగ్ టెస్ట్లు అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారము. మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు అందరికీ నేను తెలియజేయంతి ఏంటంటే, వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రోజు మనము అద్దం ముందు నిలబడి చేసుకోవడం వల్ల మనకి అవి కనబడతా ఉంటాయి, కొంతమంది చూసుకోలేక అలా చేసుకొని స్వీయ పరీక్ష చేసుకొని వాళ్ళకి కనుక ఏదైనా డౌట్ ఉన్న వల్ల ఒకవేళ స్వీయ పరీక్ష చేసుకోకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న ఆరోగ్యకర్త దగ్గరికి పోయి చూయించుకొని మరియు దాని ద్వారా పిహెచ్సికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళేసి అక్కడ డాక్టర్ గారికి దగ్గర చూయించుకొని ఏదైనా ఉంటే దాని మళ్ళీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా చేయించుకోవాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది దీని మీద అవగాహన లేక మాకెందుకు వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు, కానీ అది ఇది ఎవరికైనా రావచ్చు, గ్రామీణ ప్రాంతమే కాదు పట్టణ ప్రాంతమే కాదు, ఏజ్ మాకెందుకు వస్తుంది అనేది కాకుండా దీన్ని ప్రతి మహిళ అవగాహన కల్పించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకనంటే ఈ వ్యాధి రోజు రోజుకి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరిగి క్యాన్సర్ బారిన పడడం వారిని మరణించడం కూడా జరుగుతుంది. కానీ మన మరణాలను ఆపాలంటే ఇది తొలి దశలను గనక మనం గుర్తించగలిగితే మన ఈ మరణాలను కూడా ఆపే వాళ్ళం అవుతాము.
1: అయితే ముఖ్యంగా ఈ రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి గ్రామీణ ప్రాంత మహిళలైతేనేమి పట్టణ ప్రాంతాల మహిళలైతేనేమి ఆరోగ్యపరమైన అవగాహనని పెంపొందించుకోవడం ద్వారా ఇలాంటి వ్యాధుల్ని దరిచేరనీయకుండా జాగ్రత్త పడవచ్చు, ఇప్పటికైనా ప్రతి ఒక్కరు ఈ దిశగా ఆలోచన చేస్తారని ఆశిస్తూ, అట్లాగే ఈ వ్యాధికి సంబంధించి ఇప్పటివరకు మీరు చెప్పిన ఏదైతే నివారణ చర్యలు గానీ అలాగే వీటికి సంబంధించిన లక్షణాలు గానీ దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించారు. తప్పకుండా ఇవి పాటించి ప్రతి ఒక్కరు కూడా తమ అవగాహనని పెంపొందించుకొని ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనని పెంపొందించుకొని ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహిస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సూచనలే అనండి సలహాలే అనండి అవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: పానం పదలం ఆరోగ్య శీర్షికన రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట విన్నాము. తనతో ముచ్చట పెట్టినరు కేలిని. రొమ్ము క్యాన్సర్ అవగాహన మాస ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ముచ్చటను పునఃప్రసారం చేయడం జరిగింది. మీరు విన్నటువంటి ఈ ముచ్చటను మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా లేదా ఎవరికైనా సరే వినిపించాలి అని అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళొచ్చు, వినిపించవచ్చు, మీరు వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్వకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మన భాష మనయాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమ్రంభీమ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా ట్యూన్ చేసుకుని వింటున్నారు శ్రోతలు మీరు అంబటాల సంగతులు కార్యక్రమాన్ని. ఈరోజు ప్రపంచ శాకాహార దినోత్సవం. భారతదేశ సంస్కృతిలో శాకాహారానికి ఉన్న గొప్పతనం అంతా ఇంతా కాదు. శాస్త్రవేత్తలు, పరిశోధనకర్తలు రకరకాల పరిశోధనలన్నీ చేసి మరీ ఈ విషయాన్ని తేల్చి చెప్పినరు. ఆరోగ్యానికి శాకాహారమే ఉత్తమమని ప్రపంచానికి వెలుగెత్తి మరీ చాటిండ్రు. అసలు శాకాహారం తింటే ఉబకాయం భయమే ఉండదు. ప్రపంచవ్యాప్తంగా శాకాహారాలను ఒక వేదిక పైనకి తీసుకువచ్చేటందుకు ఉత్తర అమెరికాకు చెందిన కొంతమంది 70వ దశకంలో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీని ఏర్పాటు చేసిండ్రు. తొలిసారిగా 1977వ సంవత్సరంలో అమెరికాలో ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని నిర్వహించిండ్రు. శాకాహారానికి సంబంధించి వాటి విలువను ప్రజలకు వివరించేటందుకు ఆ సంస్థ ఇప్పటిదాకా 100లాది సదస్సులని నిర్వహిస్తూ వస్తుంది. ఈ రోజున ఈ సంస్థ ఆధ్వర్యంలో అనేక పరిశోధనలను కూడా చేసిండ్రు. ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే, ఈ సంస్థ శాకాహార దినోత్సవం నిర్వహించడం ప్రారంభించిన తర్వాత ఇప్పటిదాకా మస్తు లక్షల మంది స్వతహాగా మాంసాహారాన్ని త్యజించిండ్రట. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదని ఈ సొసైటీ ప్రచారం చేస్తున్నది కూడా. శాకాహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ మరియు జంతు సంరక్షణ, దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజటి ముఖ్య ఉద్దేశం. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు గల సమయాన్ని శాకాహార అవగాహన నెల, వెజిటేరియన్ అవేర్నెస్ మంత్గా కూడా పాటిస్తారు. అయితే ప్రతి సంవత్సరము ఈ శాకాహార దినోత్సవం ఒక ఇతివృత్తంతో ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరం కూడా ఒక ఇతివృత్తం ఉన్నది, సుస్థిర భవిష్యత్తు కోసం మొక్క ఆధారితం, ప్లాంట్ బేస్డ్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో ఈ దినోత్సవం ముందుకు సాగుతుంది. అయితే తిండి విషయానికి వస్తే మానవులు ప్రాథమికంగా సర్వభక్షకులే. సర్వభక్షకుడు అంటే మొక్కలు, జంతువులు, శైవలాలు, శిలీంధ్రాలతో సహా వివిధ రకాల పదార్థాలను క్రమం తప్పకుండా తినేటి జీవే. కానీ వివిధ కారణాల వల్ల కేవలం శాకాహారులుగా మాత్రమే జీవించేటోళ్ళు కూడా ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీని ప్రపంచ శాకాహార దినోత్సవంగా పాటిస్తారు కూడా. మరి ఈ దినోత్సవ సందర్భంగా ఇప్పుడు విందాము, శాకాహారం మనకు పర్యావరణానికి చేసేటటువంటి మేలు, ఈ అంశం గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
4: అక్టోబర్ 1 మనం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం, వరల్డ్ వెజిటేరియన్స్ డే అంటే, వరల్డ్ వెజిటేరియన్స్ డే అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి ఉంది. 1960-70 ఒక ప్రపంచ ఈ శాకాహారుల యూనియన్ వాళ్ళు కలిసి ఈ అక్టోబర్ 1 మనం ప్రపంచ శాకాహారుల దినోత్సవంగా జరుపుకుందామని అనుకున్నారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక అంటే మనం కరోనా పరిస్థితులు కానీ, మరియు మన శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, మన శరీరానికి కావలసినటువంటి మాంసకృతులు, ప్రోటీన్లు, వీటిని ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రోటీన్లు అనేటువంటి ముఖ్యంగా మాంసంలో దొరుకుతాయి. మనకు ఇతర పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, మనం వండుకునే అన్నం బియ్యంలో కానీ, మన గోధుమలల్లో కానీ, రొట్టెలల్లో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, పప్పులల్లో మనకు విరివిరిగా ప్రోటీన్స్ దొరుకుతాయి. కానీ ప్రోటీన్ యొక్క నాణ్యత అంటే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసినట్లయితే, పప్పుధాన్యాల యొక్క ప్రోటీన్ క్వాలిటీ లేదా మన రోజు తీసుకునే గోధుమలు, అన్నము మరియు జొన్నలు ఇతర వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్ల యొక్క నాణ్యతను కనుక చూసినట్లయితే, మనకు మాంసకృతుల ద్వారా దొరికే ప్రోటీన్ల యొక్క నాణ్యత అనేటువంటిది బాగుంటుంది. అంటే శారీరక అభివృద్ధి, అంటే శరీర నిర్మాణంలో ప్రోటీన్లు అతి ముఖ్యమైనవి కాబట్టి, అంటే 100% వెజిటేరియన్గా ఉండడం బెటరా, లేకపోతే నాన్ వెజ్ తినడం బెటరా అప్పుడప్పుడు, లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తినడం బెటరా అనేది కనుక చూసినట్లయితే, 100% వెజిటేరియన్గా ఉన్నట్లయితే కొన్ని రకాల అంటే అడ్వాంటేజ్లు ఉన్నాయి, కొన్ని రకాల డిసడ్వాంటేజ్. అంటే 100% మన శాకాహారం పాటిస్తే మన శరీరానికి కావాల్సినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి ప్రోటీన్లే కానీ, మరి శరీర నిర్మాణంలో తోడ్పడే అమోనియా యాసిడ్స్ అనేటువంటివి కానీ, లేకపోతే మనకి ఇతర ఖనిజ లవణాలు, విటమిన్లు అనేటువంటివి మనకు సమపాలల్లో దొరకకపోవచ్చు. మన మాంసం నుంచి దొరికే వాటిలలో ప్రోటీన్ల యొక్క నాణ్యత కానీ, మరియు ఈ యొక్క విటమిన్ B12 అనేటువంటిది మన ముఖ్యంగా మాంసంలో దొరుకుతుంది. సో అట్లాంటిది అందులోనే ఉంటాయి. కొన్ని ఖనిజ లవణాలు కూడా మనకు మాంసంలో అధికంగా ఉంటాయి. కాబట్టి మనము 100% శాకాహారాన్ని కనుక మనం రెగ్యులర్గా పాటించినట్లయితే కూడా మనలో పోషకాహార సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే 100% నాన్ వెజ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈరోజు మనకు మన భారత వైద్య పరిశోధన మండలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం తీసుకునే ప్రోటీన్లు రోజుకు 60 ప్రోటీన్ మనం తీసుకోవాలి. ఈ 60 ప్రోటీన్లలో 20 ప్రోటీన్లు మనం మాంసం నుంచి తీసుకోవాలి. 20 ప్రోటీన్లు మాంసం నుంచి తీసుకోవాలంటే మనం ఎంత మాంసం తినాలి? మనకు 100 మటన్లో కానీ, 100 చికెన్లో కానీ సుమారు 20% వరకు ప్రోటీన్ ఉంటుంది. అదే ఒక గుడ్డు తీసుకున్నాం అనుకోండి, ఒక కోడిగుడ్లో మనకు 6-7% ప్రోటీన్, ఒక 2 తిన్నామంటే మనకు ఒక 12-13% ప్రోటీన్ అనేటువంటిది మనకు గుడ్ల ద్వారా లభిస్తుంది. అప్పుడు అంటే మన 100% 60 ప్రోటీన్ మనము పప్పుధాన్యాల నుంచి తీసుకున్నట్లయితే, మరి శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి ఈ యొక్క ప్రోటీన్ క్వాలిటీ, అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రోటీన్ యొక్క నాణ్యత 0.65 అనేటువంటిది ఉండాలి. అది మనం ఒక్క పప్పుధాన్యాలు, ఈ శాకాహారం నుంచి దొరికే ప్రోటీన్లు కానీ, మాంసకృతులు కానీ తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసినటువంటి నిర్మాణంలో మనకు ఇవి ఉపయోగపడవు. అదే మాంసం

0: తీసుకున్న ప్రోటీన్స్ అయితే మన శరీర నిర్మాణాలు ఎక్కువ మొత్తంలో మన శరీర నిర్మాణానికి అభివృద్ధి పరచడంలో ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు అనేటువంటివి మనకు పుష్కలంగా దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు మాంసం యొక్క లభ్యత, మనం ఇప్పుడు ప్రోటీన్లు ఈ యొక్క జంతువుల నుంచి లభించే మాంసంలో కానీ గుడ్లు కానీ వీటి నుంచి తీసుకున్న ప్రోటీన్లు అనేటువంటిది మనము భారతదేశంలో సుమారు 10 గ్రాములు ఉంది పర్ డే. అదే ప్రపంచ దేశాలలో సుమారు 29 గ్రాములు ఉంది. అంటే వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు. ఇక్కడ మాంసము మనం మన దేశంలో ఎక్కువ తీసుకున్నట్లయితే ప్రమాదం ఏముంది, మాంసం ద్వారా మనకు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ అనేటువంటి ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనకు ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకపోతే మనకు గుండె నొప్పులు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, లివర్ సమస్య వస్తుంది, బీపీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలలో మనము ఉప్పు మనం ఎక్కువ వేసుకొని వండుకొని తింటాం కాబట్టి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే 5 నుంచి 6 గ్రాముల కన్నా ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు. మనకు శరీరానికి కావలసినటువంటి ఫ్యాట్, అంటే మనం తీసుకునే నూనెల ఫ్యాట్ అనేటువంటిది 35 గ్రాముల అబో కన్నా ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే మంచిది కాదు. మనం మాంసం వండుకున్నప్పుడు మనం నూనె ఎక్కువ పోసుకుంటాము, మసాలాలు ఎక్కువ వేసుకుంటాము, ఉప్పు కరెక్ట్ సెట్ అయితేనే మాంసం రుచిగా ఉంటుంది. అంటే మనం ఈ హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ఇక్కడ ఏమవుతుందంటే అది ఎక్కువ అవుతుంది అన్నట్టు. సాల్ట్ ఎక్కువ అయిపోతుంది, ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది, కొవ్వు ఎక్కువ అయిపోయి మనకు శరీరంలో ఎప్పుడైతే ఫ్యాటు సాల్ట్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే శరీరంలో యొక్క కొలెస్ట్రాల్ తయారు కావడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అన్నట్టు. అంటే ఎక్కువ సాల్ట్ కానీ ఎక్కువ ఫ్యాట్ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు మనం ఎక్కువ మొత్తంలో తింటే మనకు శరీరంలో కొవ్వు పేరుకపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా రక్తనాళాలు మూచుకుపోవడము, గుండెపోటు రావడము, బీపీ పెరగడము, కిడ్నీల సమస్యలు రావడము, కాలేయ సమస్యలు రావడము ఇవన్నీ జరుగుతుంది. ఇది ఒక మన ఒక వ్యక్తికి ఒక మనిషికి జరిగేటువంటి ప్రమాదం. పర్యావరణాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ మాంసం తింటున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ గొర్రెలు మేకలు కోళ్ళని వీటి మనం పెంచాల్సి వస్తుంది. ఎక్కువ పెంచితే మళ్ళీ వాటికి ఎక్కువ దాన కావాలి, ఎక్కువ నీళ్లు కావాలి, అప్పుడే మనకు దొరుకుతుంది. అంటే 1 కిలో పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు తయారు కావాలంటే చెట్టు మన విత్తనాలు నాటినప్పటి నుంచి మన పంట చేతికి వచ్చేదాకా 1 కిలో పప్పు తయారీకి 50 లీటర్ల నీళ్ళు అవసరం. అదే 1 కిలో చికెన్ తయారు కావాలంటే సుమారు 3,525 లీటర్ల నీళ్ళు కావాలి. అంటే కోడి గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చిన తర్వాత దానికి రోజు మనం నీళ్లు తాగిపించి అది బ్రాయిలర్ స్టేజ్కి వేసేసరికి రోజు నీళ్లు తాగిపించి ఇవన్నీ వేస్తే అంటే మనం ఒకసారి చూడడం కాబట్టి మనకు తెలియకపోవచ్చు, కానీ సుమారు 3,000 లీటర్ల నీళ్ళు కావాలి కోడి పెద్దగా కావడానికి. అదే గొర్రె మేక పెద్దగా కావాలంటే దానికి 7,000 లీటర్ల నీళ్ళు కావాలి. అదే బీఫ్ మనము ఈ యొక్క గుడ్డు మాంసం కనుక చూసినట్లయితే, ఎద్దు మాంసం ఇట్లా చూసుకున్నట్లయితే అది సుమారు 13,000 లీటర్ల నీళ్ళు తాగుతుంది. అంటే 1 కిలో మాంసం తయారు కావాలంటే 13,000 లీటర్ల నీళ్ళు కావాలి. అదే 1 కిలో కందిపప్పు కావాలంటే మనకు 50 లీటర్ల నీళ్ళు సరిపోతుంది. అంటే మనము ఎక్కువ మొత్తంలో గొర్రెలు మేకలు ఈ యొక్క కోళ్ళు ఈ మాంసాహారం వైపు ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో అటువైపు మళ్ళారనుకోండి, ఏమవుతుంది, మనకు పర్యావరణ సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటుంది. పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది, కోళ్ళకు దాన కావాలి, పశువులకు మేత కావాలి, గొర్రెలు మేకలకు మేత కావాలి, వాటికి నీళ్లు కావాలి. కాబట్టి ఈ యొక్క సమస్య అంటే ఈ యొక్క వాతావరణ సమస్యలు అనేటువంటి ఎక్కువ. అంతేకాకుండా వాతావరణం పులుషితం అవుతుంది, అంటే ఈ మీథేన్ గ్యాస్ లాంటివి రిలీజ్ కావడం, ఈ యొక్క జంతు విసర్జనాల నుండి మనకు పర్యావరణం అనేది వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓజోన్ లేయర్ దెబ్బతినడము, ఈ యొక్క మనకు వాతావరణానికి ప్రకృతికి నష్టం చేకూరుస్తాయి. అంటే ఇది పూర్తిగా శాకాహారాన్ని తీర్మాన్ని మనం చెప్పడం లేదు, శాకాహారంతో పాటు మాంసాహారాన్ని మితంగా తీసుకున్నట్లయితే ప్రాబ్లం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మన వారానికి 3-4 సార్లు మాంసం తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మాంసాన్ని తగ్గించుకొని మనం తక్కువ మోతాదులో మాంసాన్ని తీసుకున్నట్లయితే మన శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ ప్రకృతిని అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఈ సహజ వనరులు అనేటువంటివి మనం వాడేసుకొని మళ్ళీ మన భవిష్యత్ తరాలకు దొరకకుండా ఉండే ఆ ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వనరులను అంటే నీళ్లను కానీ మన పశువులకు ఈ యొక్క జంతువులకు కావలసినటువంటి గడ్డి కానీ మరియు కోళ్ళకు కావాల్సిన దాన కానీ మనకు అనేటువంటి వాటి ఖర్చు అనేటువంటి తగ్గుతుంది కాబట్టి వాటి మితంగా వాడతాం కాబట్టి వాటి ఉత్పత్తి కూడా మనం తక్కువగా ఉంటుంది. అందుకని ఇటు పూర్తిగా మాంసాహారాన్ని బంద్ చేయకుండా మితంగా మాంసాన్ని తీసుకుంటూ ఈ యొక్క శాకాహారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ మంచి రకరకాల మాంసం 50 గ్రాములు తీసుకున్నారనుకోండి, దానికి తోడు మంచి రకరకాల కలర్ ఉన్నటువంటి ఈ యొక్క రంగు ఉన్నటువంటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ మనం కలిపి తీసుకుని తిన్నట్లయితే మన శరీరానికి మంచి ఈ యొక్క నాణ్యమైన ప్రోటీన్లతో పాటు కావలసినటువంటి ఖనిజ లవణాలు కూడా మనకు శరీరానికి తగిన మోతాదులో దొరుకుతాయి. అంటే మాంసం తీసుకుంటే ఓన్లీ కొవ్వు మాత్రమే దొరుకుతుంది, కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా మనము ఈ యొక్క మన ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాధుల వ్యాప్తి, అంటే జంతువుల నుంచి మనకు వ్యాధులు అనేటువంటి ఫాస్ట్గా వస్తున్నాయి. ఈరోజు కరోనా కూడా మనము మన అందరం అనుకోవడం ఏంది, ఈ యొక్క వెట్ ఫుడ్ తినడం వల్ల మనకు ఈరోజు కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉందని మనం అనుకుంటున్నాం. కాబట్టి మాంసం ద్వారానే మనకు ఈ టైఫాయిడ్ జ్వరం అనేటువంటి వస్తుంది, మాంసం ద్వారానే మనకు విరోచనాలు ఎక్కువ జరుగుతాయి. అంటే మాంసంలో ఒక చిన్న సూక్ష్మజీవి మాంసంలోకి ఎంటర్ అయితే అది తొందరగా పెరిగి తొందరగా ఆ యొక్క ఆహారాన్ని కలుషితం చేసి దానిలో విషతుల్యాలను మనం రిలీజ్ చేయడం వల్ల మనం అది తీసుకున్నట్లయితే మన శరీరము అనారోగ్యానికి గురి అవుతుంది. కాబట్టి మాంసం ద్వారా దొరికే ప్రోటీన్లు క్వాలిటీగా ఉంటాయి, కాబట్టి ఆ ప్రోటీన్ల కోసం మనం మితంగా తీసుకోవాలి. మాంసాన్ని మనం ఎక్కువ తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలతో పాటు మాంసం ద్వారా మనకు కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇప్పుడు తగ్గించుకొని ఈ యొక్క రంగురంగుల ఆకుకూరలు కానీ ధాన్యాలు కానీ మనం తీసుకున్నట్లయితే మనకు శరీరానికి చాలా బాగుంటుంది, కొలెస్ట్రాల్ అనేటువంటి పేరుకపోదు, రక్తనాళాలు మంచిగా ఉంటాయి, ఎలాంటి కిడ్నీ సమస్యలు కానీ మరియు వీటి సమస్యలు రావు. మాంసం తింటే మనకు ఎక్కువ ఉప్పు కూడా మన శరీరంలో తీసుకోబడుతుంది, మాంసంతో పాటు కొవ్వు వస్తుంది. కాబట్టి ఈ కొవ్వును తగ్గించుకోవాలి, ఉప్పును తగ్గించుకోవాలంటే మనము ఈ యొక్క ప్రత్యామ్నాయ శాకాహారం వైపు ప్రజలందరూ దృష్టి సారించి తక్కువ మోతాదులో తీసుకొని ఈ యొక్క పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.
1: శాకాహారం మనకు పర్యావరణానికి చేసే మేలు, ఈ అంశం గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి గారి ప్రసంగాన్ని విన్నాము. ప్రపంచ శాకాహార దినోత్సవ సందర్భంగా ఈ ప్రసంగాన్ని పునఃప్రసారం చేయడం జరిగింది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అమ్మటాల సంగతుల కార్యక్రమం వింటున్నారు శ్రోతలు. ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాల్లో రక్తస్రావం మరియు తలసేమియా, హీమోఫీలియా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులకు సకాలంలో రక్తమందక ఏ ఒక్క ప్రాణము గాల్లో కలవకూడదనే సంకల్పంతో ఎసుంటి ఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసే రక్తదాతలను గౌరవించి రక్తదానం చుట్టూ సమాజంలో పేరుకుపోయినటువంటి అపోహల్ని పటాపంచలు చేసేటి మహోన్నత లక్ష్యంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తారీఖు నంటే ఇలాంటి రోజున జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించబడుతున్నది. భారత ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ పితామహుడిగా పేరొందినటువంటి డాక్టర్ జేజీ జోలీ చొరవతో ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనిటో హెమటాలజీ ఆధ్వర్యంలో క్రీస్తుశకం 1975 అక్టోబర్ 1 నుంచి ఈ విశిష్ట దినోత్సవం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నిరంతరం జరుపుకోబడుతున్నది. అయితే ప్రతి ఏడాది ఒక అంశంతో ఈ దినోత్సవం జరుపుకోబడుతుంది. అయితే ఈ సంవత్సరపు ఇతివృత్తము 1 Drop Humanity Give Blood Save Lives, మానవత్వం యొక్క ఒక్క చుక్క రక్తం ఇవ్వండి ప్రాణాలని కాపాడండి అనే థీమ్తో ముందటికి సాగుతున్నది. జాతీయ స్వచ్ఛంద రక్త దినోత్సవ సందర్భంగా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాము మహత్తర కార్యం రక్తదానం. డాక్టర్ రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం.
3: రక్తదానం చేసినప్పుడు మనకు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయండి, ఏ అని, ఏబి అని, బి అని, ఓ పాజిటివ్స్, నెగటివ్స్ అని. ఈ బ్లడ్ గ్రూప్స్ అనేటివి ఇన్వెంట్ చేసిన ఆయన శాస్త్రవేత్త కార్ల్ ఆన్స్టీనర్. సార్, బర్త్డే దినోత్సవం రోజున మనము బ్లడ్ డొనేషన్ డే అనేది మనం నిర్వహిస్తామండి. రక్తదానం ఎవరైనా చేయొచ్చండి. 18 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఏ ఆరోగ్యకరమైన వ్యక్తి అయినా వచ్చి ముందరకొచ్చి మనము రక్తదానం అనేది చేయొచ్చు. వాళ్ళ కనీస వయసు 18 సంవత్సరాలు ఉండేసి ఏ రుగ్మతలు లేకుండా ఉంటే మనం రక్తదానం అనేది చేయొచ్చు. అండ్ దాతల బరువు వచ్చేసరికి 45 కంటే ఎక్కువ ఉంటే మనం రక్తదానం అనేది చేయొచ్చు. మళ్ళీ రక్తదాతకి క్రానిక్ డిసీజెస్ ఏవి ఉండకూడదండి, అంటే రక్తపోటు, మధుమేహము, లేకపోతే ఈ గడిచిన కాలంలో, గడిచిన ఒక 1-2 నెలల్లో మలేరియా గానీ, సిఫిలిస్ గానీ, హెచ్ఐవి పాజిటివ్ అనే రికార్డ్ గానీ అతనికి ఉంటే అట్లాంటి వాళ్ళు చేయకూడదండి. మీకు అన్కంట్రోల్డ్ బ్లీడింగ్

ఉండడం వల్ల పేషెంట్ షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సో ఆ టైంలో కూడా మనకు ఎమర్జెన్సీ రక్తం అవసరం అయి ఉంటుంది. ఇంకొకటి స్పెషల్ గా మన ఆదిలాబాద్ జిల్లాలో ఏంటంటే ఆదివాసీలు చాలా మంది ఉంటారండి. ఇక్కడ ఆదివాసీ జిల్లా ఇది. సో ఇక్కడ మనకి ట్రైబల్ పీపుల్ లో ఏంటి అంటే సికిల్ సెల్ అనీమియా, థలసీమియా అనే కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. తల్లిదండ్రులతోటి సంక్రమించే వ్యాధులు, జీన్స్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్నమాట. అవి జీన్ లో కొన్ని లోపాలు ఉండడం వల్ల మనకు రక్త కణాలలో హెమోగ్లోబిన్ సరిగ్గా ఉండకపోవడం గానీ, లేకపోతే రక్త కణాల షేప్ గానీ సరిగ్గా లేకపోవడం వల్ల మనకు ఊరికే బ్లీడింగ్ అయిపోతా ఉంటది. అది నార్మల్ ఫంక్షనింగ్ అనేది రక్త కణాలు అది ఉండదు. సో అట్లాంటి పేషెంట్స్ కి మనకి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా నెలకి ఒకసారి గాని రెండు సార్లు గాని వాళ్ళు ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయకపోవడం వల్ల వాళ్ళ ప్రాణానికే ప్రమాదం అయి ఉంటది. సడన్ గా చెస్ట్ పెయిన్ రావడం, సడన్ గా కడుపులో నొప్పి రావడం, కాళ్ళు మొత్తం మంటలు లేయడం, బ్రెయిన్ లో బ్లెజల్స్ కి సరిగ్గా బ్లడ్ సరఫరా కాకపోవడం, ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్లకు రెగ్యులర్ గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లాంటి పేషెంట్స్ కోసం మనము ఎప్పుడు బ్లడ్ నిల్వ పెట్టుకుని ఉంచుకోవాలి మన బ్లడ్ బ్యాంక్ లో. ఎందుకంటే రేపు ఆ పరిస్థితి ఎవరికైనా రావచ్చు. బికాజ్ అది జెనెటికలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అది జీన్స్ వల్ల వస్తుంది. ఎవరికి వస్తుందో ఏదో చెప్పలేము. సో మనము మానవత దృక్పథంతో వాళ్లకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ కోసం మనం హెల్ప్ చేయాలి. సో మనం డొనేట్ చేయాలి. సో ఫస్ట్ మేజర్ ముగ్గురు ఎవరు అని అంటే మనకు గర్భిణీ స్త్రీలు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, అండ్ సికిల్ సెల్ అనీమియా, థలసీమియా, హీమోఫీలియా పేషెంట్స్ వాళ్ళకి బ్లడ్ అనేది అవసరం ఉంటుంది. మామూలుగా మనము 350 to 450 ml తీసుకుంటామండి ఒక యూనిట్. ఒక యూనిట్ అంటే 350 ml ఆర్ 450 ml. దాంట్లోంచి మనము సెంట్రిఫ్యూజ్ అనే ప్రాసెస్ వల్ల మనము బ్లడ్ కాంపోనెంట్స్ అనేటివి సెపరేట్ చేస్తాం. బ్లడ్ కాంపోనెంట్స్ అంటే ఇప్పుడు దాంట్లో బ్లడ్ లో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా అనేటివి ఉంటాయి. దాన్ని సెంట్రిఫ్యూజ్ ద్వారా సెపరేట్ చేయడం వల్ల కొందరికి ఓన్లీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, వాళ్లకు ప్యాక్డ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు ఎక్కిస్తే సరిపోతుంది. కొందరు డెంగ్యూ పేషెంట్స్ ఉంటారు, వాళ్లకు ప్లేట్లెట్స్ మాత్రమే తగ్గుతాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు నార్మల్ ఉంటాయి. కొందరికి ప్లాస్మాలో యాంటీబాడీస్ గానీ లేకపోతే ప్లాస్మా థెరపీ అనేది ఉంటుంది. కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళు ప్లాస్మా అనేది డొనేట్ చేస్తున్నారు. ఆ రికవర్డ్ అయిన పేషెంట్స్ నుంచి ప్లాస్మా తీసుకుని ఎక్కిస్తే కొంచెం మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అనేటివి కొన్ని ట్రయల్స్ లో మనకు తెలిసింది. సో అట్లా బ్లడ్ కాంపోనెంట్స్ అనేటివి సెపరేట్ చేయడం వల్ల ఒక్క బ్లడ్ యూనిట్ నుంచి 3 units అనేటివి మనం సెపరేట్ చేయగలుగుతాం. అది ప్లాస్మా, ప్లేట్లెట్స్ అండ్ ప్యాక్డ్ సెల్స్. ప్యాక్డ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు. సో ఇలా మీరు ఒక్క యూనిట్ ఇవ్వడం వల్ల మనము 3 patients కి, 3 అవసరమైన ఉన్న వాళ్ళకి మనం ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయగలుగుతాం. సో మీరు ఒక్క యూనిట్ ఇవ్వడం వల్ల 3 ప్రాణాలు కాపాడినట్లు. మామూలుగా ఈ రోజు మీరు డొనేట్ చేశారనుకోండి, ఒక మేల్ పర్సన్ అంటే పురుషులు అయితే ఒక 3 నెలల గ్యాప్ తీసుకోవచ్చు అండి. ఏదర్ స్త్రీ అయితే మాత్రం మహిళ, బికాజ్ ఆమెకి ఋతుక్రమంలో ఇవంతా బ్లడ్ అనేది లాస్ అవుతా ఉంటుంది. సో తనకి ఇంకా కొంచెం ఎక్కువ గ్యాప్ అంటే 6 నెలల తర్వాత ఇవ్వచ్చు. ఒక లైఫ్ టైమ్ లో మీరు 150 times కంటే ఎక్కువనే ఇవ్వచ్చు అండి, మీ కన్వీనియన్స్ ని పట్టుకొని. ఏది కూడా లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ ఉండకుండా చూసుకోవాలి. ఒక మనిషి లైఫ్ స్పాన్ మొత్తంలో జీవించినంత కాలం 60-65 years వరకు 150 times వరకు 150 సార్లు హీ కెన్ గివ్. అలాంటివి ఏమి ఉండదండి. ఒకటి, ఇప్పుడు మీరు బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే మీకు కొంచెం సేపు నీరసంగా ఉండవచ్చు. సో దానికోసం మనం బ్లడ్ బ్యాంక్ లో గానీ లేదా క్యాంప్లలో మనము బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళని, దాతని పడుకోబెట్టేసి మనము జ్యూస్ గానీ వాటర్ గానీ ఇది ఇస్తాము. పేషెంట్ కండిషన్ మనం చూస్తాము, డొనేట్ చేసిన వాళ్ళది మనము అబ్జర్వేషన్ లో ఉంచుతాము ఒక 15-20 నిమిషాలు. ఆయన వెంటనే బ్లడ్ డొనేషన్ చేసిండు కాబట్టి మళ్ళీ ఏమైనా కళ్ళు తిరుగుతాయా, బీపీ ఏమైనా డౌన్ అయిందా అని మేము చెక్ చేస్తామండి. అంతకు మించి ఆ 15 నిమిషాల తర్వాత గానీ అతనికి ఏమి రాంగ్ స్టాండింగ్ ఏమి రాదండి, ఏమీ ఉండదు. ఆయన ఇచ్చిన 350 ml ఆర్ 450 ml వితిన్ 2 డేస్ లో అతనికి వచ్చేస్తుందండి. ఒకటి ఏంటంటే మనం మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ తాగాలి, పళ్ళరసాలు, వాటర్ బాగా తాగాలి, మంచిగా తినాలి అంతే. దానివల్ల ఏమి నీరసించిపోవడం గానీ ఇంకేదో వ్యాధులు రావడం గానీ అది అనేది జరగదు. ఎందుకంటే బ్లడ్ తీసుకునేటప్పుడు కూడా మేము చాలా స్టెరైల్ కండిషన్స్ లో, అంటే అంత నీట్ గా ఉండే ఎక్విప్మెంట్స్ తోటి, స్టెరిలైజ్ చేసిన ఎక్విప్మెంట్స్ తోటి, స్పిరిట్, కాటన్, బీటాడిన్ ఇవన్నీ పెట్టుకొని ఉంటామండి. మన దగ్గర నుంచి ఏమి కొత్త రోగాలు వాళ్ళకి రావు. వాళ్ళు ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఏమి నీరసించిపోయే ఛాన్సెస్ ఏమి లేదు. ఇట్లాంటి అపోహలన్నీ అవన్నీ కల్పితాలు మాత్రమే. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు రక్తంలో కొన్ని యాంటీబాడీస్ అనేటివి ఫామ్ అవుతాయండి. ఇప్పుడు మనం యాంటీబాడీస్ ఫామ్ అయిన తర్వాత యాంటీబాడీస్ గానీ పేషెంట్ కి ఎక్కించినామని

0: అనుకోండి, కొంచెం క్రాస్ రియాక్షన్స్ అనేటివి జరగడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో మనము వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14 రోజుల గ్యాప్ ఉంటే మాత్రం డొనేషన్ కి అర్హులే.
1: శాకాహారం క్షమించాలి, మహత్తర కార్యం రక్తదానం. డాక్టర్ రాజలక్ష్మి గారి ప్రసంగాన్ని విన్నాము. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ఈ వివరాల్ని పునఃప్రసారం చేయడం జరిగింది. శ్రోతలు, మీరు విన్నటువంటి ఈ ప్రసంగాన్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, లేదా ఎవరికైనా సరే వినిపించాలనుకున్నా, మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు, వినిపించవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మరవకుండ్రి. ఇంతటితో ఈరోజటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపు పొద్దుగల ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన మునుగలో పోషక విలువలు. ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణి ప్రసంగాన్ని వింటారు. రచయిత, చిత్రకారుడు, తెలంగాణ సారస్వత పరిషత్ సభ్యుడు సామల రాజవర్ధన్ గారి ప్రసంగాన్ని విందాము. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కైతా శీర్షికన బి శైలజ స్వీయ కవితలు మొదటి భాగం ప్రసారమవుతాయి. వీటితో పాటు ఇంకా కొన్ని విశేషాలుంటాయి. రేపటి అంబటాల సంగతుల కార్యక్రమంలో వినుడు మరవకుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మనసు నిండా సమయం 8 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాలలో సమాచార ప్రభాతం 8:00 మార్నింగ్ న్యూస్ వరుసగా ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి విందాము. ట్యూన్ చేసి వింటేనే ఉండండి 100.2 FM ను. తిరిగి మనం 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో కలుద్దాం.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కి సాథ్ మై జయా భారతి. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के भारत मंडपम में UPSC के शताब्दी समारोह में शामिल होंगे. केंद्रीय मंत्रिमंडल ने 2027-28 विपणन सत्र के लिए रबी फसलों के न्यूनतम समर्थन मूल्य में वृद्धि की. भारत की अपतटीय खनिज क्षमता को उजागर करने के लिए सरकार आज अपतटीय खनिज ब्लॉकों की नीलामी शुरू करेगी. दीपावली से पहले सर्वोच्च न्यायालय ने पटाखों पर पूर्ण प्रतिबंध लगाने से इनकार किया, संतुलित दृष्टिकोण का समर्थन किया. सऊदी अधिकारियों ने भारतीय पायलट स्मित मच्छार पर चाकू से हमला करने और दुबई से तेल अवीव जा रही फ्लाई दुबई की उड़ान को दुर्घटनाग्रस्त करने के प्रयास के आरोप में ओमान के सह पायलट को गिरफ्तार किया. प्रधानमंत्री नरेंद्र मोदी ने 174 लोगों की जान बचाने वाले कप्तान को सच्चा नायक बताया. और भारत ने गुवाहाटी में खेले गए दूसरे वनडे क्रिकेट मैच में वेस्ट इंडीज को 8 विकेट से हराकर 2-0 की अजेय बढ़त हासिल की. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली के भारत मंडपम में संघ लोक सेवा आयोग UPSC के शताब्दी समारोह में शामिल होंगे. इस अवसर पर प्रधानमंत्री सभा को संबोधित भी करेंगे. हमारे संवाददाता ने बताया है कि इस कार्यक्रम में राज्य लोक सेवा आयोगों के अध्यक्ष और सदस्य, केंद्र सरकार के वरिष्ठ अधिकारी, शिक्षाविद, UPSC के अधिकारी और देश भर के अन्य हितधारकों की भागीदारी देखने को मिलेगी.
3: यह कार्यक्रम उन साल भर चलने वाले समारोहों का समापन होगा जो पिछले साल 1 अक्टूबर से आरंभ हुए थे और 1926 में संघ लोक सेवा आयोग UPSC की स्थापना के 100 साल पूरे होने के उपलक्ष में आयोजित किए जा रहे हैं. इस अवसर पर प्रधानमंत्री नरेंद्र मोदी संघ लोक सेवा आयोग शताब्दी स्मारक सिक्का, एक स्मारक डाक टिकट और भारत में संघ लोक सेवा आयोग और लोक सेवा आयोगों की नीतियों को आकार देने वाले 100 ऐतिहासिक नामक पुस्तक का विमोचन करेंगे. इस कार्यक्रम में राज्य लोक सेवा आयोगों के अध्यक्ष और सदस्य, भारत सरकार के वरिष्ठ अधिकारी, शिक्षाविद, संघ लोक सेवा आयोग के अधिकारी और देश भर के अन्य हितधारकों की भागीदारी देखने को मिलेगी. यह कार्यक्रम संघ लोक सेवा आयोग द्वारा आयोजित किए जा रहे 2 दिवसीय कार्यक्रम का हिस्सा है. कल पहले दिन भारत मंडपम में शताब्दी समारोह मंथन आयोजित किया गया. अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली.
2: केंद्रीय मंत्रिमंडल की आर्थिक कार्य समिति ने विपणन सत्र 2027-28 के लिए सभी अनिवार्य रबी फसलों के न्यूनतम समर्थन मूल्य MSP में वृद्धि को मंजूरी दे दी है. मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने नई दिल्ली में कहा कि यह निर्णय किसानों को उनकी उपज का लाभकारी मूल्य सुनिश्चित करने के लिए लिया गया है.
4: सबसे पहला फैसला लिया गया रबी क्रॉप्स के लिए MSP तय करना। माननीय प्रधानमंत्री श्री

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతం.
1: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి పశుపతి గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలు వైలెన్ శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి గౌళరాగంలో ప్రణమామ్యహం, మైసూరు వాసుదేవాచారి రచన ఆదితాళం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా నవలతో. ఈరోజుటి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పట్టణం 76వ భాగాన్ని విందాము. అంతకంటే ముందు ఒక వాణిజ్య ప్రకటనను విందాము.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: నవలతో ఉత్తమ సాహిత్యపు నవలల్లోంచి మంచి నవలలను తీసి ఏర్చి కూర్చి రూపొందించి కార్యక్రమమే ఈ నవలతో కార్యక్రమం. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. కేవలం 27 వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో అందరినీ సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తం బొట్టుదాకా బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి ప్రాణాలని విడిచిండు. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి చెమటలు పట్టించిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్లు రచించిండ్రు డాక్టర్ గోపరాజు నారాయణరావు. ఇక ఈ నవల ధారావాహికను పఠన రూపంలో గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమం ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించినటువంటి సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవల పఠనం గతంలో శ్రోతల ప్రశంసలను అందుకున్నది. ఈయన చదివే విధానంతో ఈ నవలను ముందు వరుసలో నిలబెట్టిందని చెప్పొచ్చు. మరి ఈ నవల ధారావాహిక పఠనం 76వ భాగాన్ని ఇప్పుడు విందాము సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో.
2: బిగించి కట్టేసిన తాళ్ల మధ్య రామరాజు నిర్లిప్తంగా ఆకాశం కేసి చూస్తున్నాడు. మేనన్ తానే కాపలా ఉండి నాయుడిని మంప పోలీసు శిబిరానికి పంపించి రామరాజు సజీవంగా దొరికినట్టు మద్రాసుకు టెలిగ్రామ్ ఇచ్చే ఏర్పాటు చేశాడు. వైర్లెస్ నుంచి, మంప నుంచి నర్సీపట్నం, కొయ్యూరు, కృష్ణదేవిపేట అడ్డతీగల వరకు సమాచారం వెళ్లిపోయింది. మంపలో మోహరించి ఉన్న దాదాపు 70 సాయుధ దళాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెలుగు వస్తోంది. ఆయాసపడుతున్నా దాదాపు పరుగులాంటి వేగంతో అడుగులేస్తున్నారు అంతా. ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనన్నంత ఉత్కంఠతో ఉన్నారంతా. మంచం భుజానికి ఎత్తుకున్న పోలీసుల అడుగుల్లో కొంచెం వేగం తగ్గినా వాళ్ల దగ్గరకొచ్చి కొట్టినంత పనిచేస్తున్నాడు కుంజా మేనన్. గొంతులో నుంచి మాట బయటకు రాకుండా అతి నిశ్శబ్దంగా మోస్తున్నారు. ఆయాసంతో వచ్చే దగ్గును కూడా అదుపు చేసుకుంటున్నారు. భయం భయం. ఆ శబ్దం వినిపిస్తే ఏ చాటు ముంచి ఏ బాణం వచ్చి తగులుతుందోనని బెదురు. ఎక్కడ తుపాకీ పేలుతుందోనని అదురు. మంప నుంచి కొయ్యూరుకు 6 దారంతా వెదురుతోపులు. పందిరి వేసినట్టున్నాయి వెదురు పొదలు. మధ్య మధ్య నీటి చలమలు, మధ్య మధ్య నీటి చలమలు. దారంతా ఎగుడు దిగుడు. 60 వరకు సాయుధులు వెనక ముందు చూసుకుంటూ జాగరూకతతో నడుస్తున్నారు. వాళ్లందరి మధ్య, బిగించిన తాళ్ల మధ్య, మంచం మీద వాళ్లకు తెలిసిన రామరాజు. ముందు కుంజామేనన్ నడుస్తున్నాడు రివాల్వర్ పట్టుకుని. ఆళ్వార్ నాయుడు సాయుధ బలగాలను సమన్వయపరుస్తున్నాడు. దాడి భయంతో ప్రతి లిప్తలోనూ వణికిపోతూ నడుస్తున్నారు ప్రతి ఒక్కరూ. చెమటలు కారిపోతున్నాయి, పెదాలు ఎండిపోతున్నాయి అందరికీ. ముందు నలుగురితో కూడిన పైలట్ బృందం కొంత దూరం వెళ్లి అంతా పరిశీలించి వస్తోంది. ఆ తర్వాతే వస్తున్నారు అంతా. ఆ 6 రావడానికే దాదాపు 4 పట్టింది. అప్పటికే ఎండ తీక్షణమైంది. కొయ్యూరు ఇంకో 1.5 దూరం ఉందనగా అక్కడి శిబిరం నుంచి దాదాపు 50 అస్సాం రైఫిల్స్ పెట్రోలింగ్ విభాగం సాయుధులు వచ్చి కలిశారు. అప్పుడు కుంజామేనన్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కేరింతలు ఒకరినొకరు అభినందించుకోవడం అప్పుడు మొదలయ్యాయి. ఆ ఉత్సాహంలో 20 నిమిషాల్లోనే కొయ్యూరు ఊళ్ళోకి వచ్చిపడ్డారంతా. అక్కడ ఎదురయ్యాడు మేజర్ గుడాల్ 10 మంది బృందంతో. వెంటనే ఆగిపోయారంతా. మంచం కిందికి దించారు. ఉదయం 10 గంటలు దాటుతోంది. సూర్యకిరణాలు కళ్లలో పొడుచుకుంటున్నాయి, ముఖాన్ని కాలుస్తున్నాయి. ఎండ కళ్లల్లో పడుతుంటే కళ్ళు మూసుకునున్నాడు రామరాజు. అప్పటికే ఎండ వల్ల తెల్లటి శరీరం ఎర్రగా అయిపోయింది, చెమటతో ముద్దయి ఉంది. అతడి కేసు చూశాడు మేజర్ గుడాల్.
3: కంగ్రాట్స్ కుంజామేనన్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక్కసారి వీడిని నా శిబిరం దగ్గరికి తీసుకున్నాడు అన్నాడు.
4: అందుకు అనుమతి లేదు కదా సార్
2: అన్నాడు కొంచెం తడబడుతూనే మేనన్.
3: పర్వాలేదు, ఒక్కసారి తీసుకు పద.
2: గొంతు నిండా అధికార దర్పం నింపుకొని అన్నాడు మేజర్ గుడాల్.
4: క్షమించాలి, అది నా పరిధిలో లేదు. మద్రాసు నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం నేరుగా కీడీపేట తీసుకువెళ్లి స్పెషల్ కమిషనర్ దొరవారికి అప్పగించడమే నా పని.
2: మంచం పైకి లేపమన్నట్టు సైగ చేస్తూ అన్నాడు కుంజామేనన్.
3: షరాప్, స్పెషల్ కమిషనర్కి అప్పగించడం గురించి నా దగ్గర చెప్తావేంటి? ఓ మేజర్తో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. ఆఫ్టర్ ఆల్ ఓ జమీదారివి, చెప్పింది చేయి, లేకపోతే మా వాళ్లే చేస్తారు.
2: మంచం మీద చెయ్యి వేసి అదుముతూ అన్నాడు గుడాల్. ఆ వాగ్వివాదం సమయంలోనే ఇహలోకంతో రుణం తీరిపోవడానికి కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయని అంతరాత్మ చెబుతోంది రామరాజుకు.
5: వాయురనిలమృతమధేదం భస్మాంతం శరీరం, ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర.
2: ఈశావాస్యోపనిషత్తులోని ఆ శ్లోకం గుర్తుకు వచ్చింది రామరాజుకు. ఆ శ్లోకాన్ని, దాని అర్థాన్ని ఎందరికో చెప్పాడాయన. ఇక నా ప్రాణవాయువు సర్వవ్యాపి శాశ్వతము అయిన ప్రాణంలో లీనమగుగాక, ఈ శరీరం బూడిదాగుగాక. ఓం. ఓ మనసా, గుర్తుకు తెచ్చుకో, నీ పూర్వకర్మలను గుర్తుకు తెచ్చుకో. ఓ మనసా, గుర్తుకు తెచ్చుకో. శుభకర్మలను చేసిన ఉపాసకుడు మరణ సమయంలో చేసే ప్రార్థనలు ఇవి. ఈ శ్లోకం దీని తరువాత శ్లోకం. ఆ శ్లోకం కూడా ఎవరో దూరంగా ఉండి వల్లె వేస్తున్నట్టే అనిపిస్తోంది. అగ్ని

0: ఓ అగ్ని, మేము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్ని మంచి మార్గం ద్వారా తీసుకుపో. మాచే చేయబడిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ దేవా, మాలోని మాయదారి పాపములను నిర్మూలించు. మా మాటలతో నీకు మరలా మరలా నమస్కరిస్తూ ఉన్నాము. సరే సార్, అన్నాడు కుంజామేనన్. బాటకి పక్కగా కొద్ది దూరం నడిస్తే పోలీసు శిబిరం కనిపిస్తుంది. మంప దృశ్యాన్నే గుర్తుకు తెస్తోంది కొయ్యూరు శిబిరం. ఇక్కడ కూడా అన్నీ దశాబ్దాల నాటి చింత చెట్లు. వాటి మధ్యలోనే లోతట్టున ఉంది పోలీసు శిబిరం. అక్కడికి మోసుకు వెళ్లారు మంచాన్ని. అందరినీ అక్కడ ఉండమని ఆదేశించి తన మనుషులు నలుగురితో మంచాన్ని తన గుడారం ఎదురుగా పెట్టించాడు గుడాల్.
1: హలో హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్, అర్జెంట్ హలో.
0: అవతల నుంచి కంఠం, నరాలు తెగిపోయినట్టు అరిచాడతడు. పై ప్రాణాలు పైనే పోయాయి ఫర్వీస్కి. వెంటనే వైర్లెస్ సెట్ దగ్గర కూర్చుని అన్నాడు,
1: హలో హలో, కేటీపేట క్యాంప్ ఓవా. రామరాజుని కొయ్యూరి దగ్గర మేజర్ గుడాల ఆపేశాట. ఇప్పుడే విషయం తెలిసింది. వెంటనే రూదర్ఫర్డ్ దొరవారికి తెలియజేయండి.
0: పక్కన బాంబు పడినట్టు అదిరిపడ్డాడు ఫర్బీస్. బయటకు పరుగు దియబోయాడు. ఎందుకో మరి, వైర్లెస్ సెట్ దగ్గరికే వస్తున్నాడు రూదర్ఫర్డ్. విషయం చెప్పాడు ఫర్బీస్. ముఖం మరింత ఎర్రబారింది అతడికి. ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే గుర్రాలను సిద్ధం చేయమన్నాడు. రెండే రెండు నిమిషాల్లో 6 గుర్రాలు తెచ్చారు. మండు టెండలో దుమ్ము రేపుకుంటూ కొయ్యూరు వైపు ఉరికాయి. జమేదార్ కుంజమేనన్ మీద చూపించిన ఆగ్రహం ఇంకా వదల్లేదు మేజర్ గుడాల్కి. తీసుకువచ్చిన 4 పోలీసులను ఆజ్ఞాపించాడు గుడాల్.
1: ఆ చెట్టుకి కట్టేయండి.
0: మంచం నుంచి విముక్తి కల్పించి అక్కడే చింత చెట్టు కట్టేశారు. చేతులు పెడవిరిచి, ఆ డేరాకు వెనకే ఉంది ఆ చెట్టు. విసురుగా రామరాజు దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకొని అడిగాడు గుడాల్ ఆవేశంతో ఊగిపోతూ,
1: నీ సమస్య ఏమిటి?
0: బ్రిటిష్ జాతి పాలనే నాకు సమస్య. అది నా ఒక్కడి సమస్య కాదు, మొత్తం భారతీయుల సమస్య. నీరసంతో వాలిపోతున్నా తీవ్రంగా అతడికేసి చూస్తూ అన్నాడు రామరాజు. తనలో జీవశక్తి నశించిపోతున్న సంగతి అర్థమైంది ఆ క్షణంలో.
1: ఇండియన్ కుక్క బ్రిటిష్ జాతి పాలన సమస్య కాదు, అది ఎవరికైనా భగవద్ అనుగ్రహం. దీని పేరే వైట్ మ్యాన్స్ బర్డెన్. వినలేదా?
0: నీ దేశ ఖజానాకి చేరిన ప్రతి సెంట్ చెబుతుంది నీ పాలన భగవదనుగ్రహమో రాక్షస పాలనో. ఆ రాక్షస పాలన మీదే మా పోరాటం, అన్నాడు రామరాజు అంతే తీవ్రంగా.
1: ఎలజడంతా అందుకేనా?
0: మళ్ళీ అన్నాడు గుడాల్ వ్యంగ్యంగా. నా మాతృభూమి స్వాతంత్ర్యం కోసమే మా పోరాటం, ఇది అరాచకం కాదు.
1: మైదానాల్లో జరుగుతుంది కదా, అక్కడికి పోకుండా ఈ అడవుల్లో ఈ కొండ జంతువులతో నీకు పాని ఏమిటి?
0: భారత భూమి మాదే, భారతీయతకు తాత్వికతను ఇచ్చిన ఈ అడవి మాదే, రెండూ వేరువేరు కాదు. అడవిలో పుట్టినా మైదానంలో పుట్టినా అంతా భారతీయులే.
1: భారతీయత అదేమిటి?
0: మాదైన జీవనం, మాదైన ధనం, మాదైన జ్ఞానం, మాదైన ఆరోగ్యం.
1: ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు?
0: మా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవే చెప్పాయి.
1: నువ్వో నా సహనాన్ని పరీక్షించకు,
0: హెచ్చరిస్తున్నట్టు అన్నాడు గుడాల్. నీవు అడిగిన ప్రశ్నలకు ఇవి సమాధానాలు.
1: అడవిలో ఎందుకున్నావు? ఇది నా ప్రశ్న. అర్థం కాదా?
0: అన్నాడు గుడాల్ మండిపోతూ. అడవంటే నా వరకు ఆధ్యాత్మిక నిలయం, దేవతలు విహరించే భూమి, అందుకే ఉన్నాను.
1: కాదు, బెంగాల్ తీవ్రవాదులను కలుపుకోవడానికి అనువైన ప్రాంతం.
0: నా సహనాన్ని కూడా పరీక్షించవద్దు. మీ భ్రమలకు భయాలకు నేను బాధ్యుడిని కాదు అన్నాడు రామరాజు ఆగ్రహంతో. అలాంటి స్థితిలో ఉండి కూడా నిర్భయంగా మాట్లాడుతున్న రామరాజు ధైర్యం కొంచెం భయపెడుతోంది. ఒక నిమిషం తర్వాత అన్నాడు గుడాల్,
1: వాడినెక్కడ దాచావు? ఆ గదర్పాటి పృథ్వీ సింగ్ని ఎక్కడ దాచావు?
0: నీ నీడను చూసి మీరు భయపడ్డారు, అందుకు కారణం నన్నడిగి ఏం లాభం?
1: ఆయుధాలు వస్తాయని చెబుతారట మీరంతా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడవిలో చెట్టు కాస్తున్నాయా?
0: మీ జాతి నెత్తు

0: ఈ అడుగులు పడిన తరువాత అడవులన్నీ ఆయుధాలనే కాస్తున్నాయి.
1: తప్పు, మేమిక్కడ నడిచాకే మీకు నాగరికత అంటే ఏమిటో తెలిసింది. నోర్మోయ్,
0: నాగరికత తెలుసుంటే కోర్టుకి తీసుకెళ్లకుండా ఇక్కడ నన్నెందుకు బంధించావు చెప్పు.
1: చెప్పాలా? సరే, నా చేతిలో చావబోతున్నవాడివి, నా మాత్రం చెప్పవచ్చు. నువ్వు ఒక ఉన్మాదివి, నీ ఉన్మాదం పరాకాష్ఠకి చేరిందని ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పాను. పిచ్చి కుక్కను కాల్చి చంపినట్టు చంపడమే నీకు సరైన మంతు. రే, నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? గ్రేట్ వారికి వెళ్ళి వచ్చిన వాణ్ణి నేను. ఈ కొండలో పడే జంతువుల్లాంటి మనుషులని వెదికి పట్టే పనికి దింపా. ఈ వెధవాడవిలో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డావో తెలుసో. చివరికి ఇలా ఏం సాధించావు? నీ పిచ్చితో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎంత నష్టమో తెలుసా? మళ్ళీ నీ మీద విచారణ ఒకట. నిన్ను మంప దగ్గరే అరెస్టు చేసిన మరుక్షణమే కాల్చి పడేసి ఉండాల్సింది. నేనైతే అదే చేసేవాడిని, ఇప్పటికీ మించిపోలేదు.
2: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 76వ భాగాన్ని విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఈ నవలతో కార్యక్రమం మంగళ బుధవారాలలో రాత్రి 9:30, తిరిగి బుధ గురువారాలలో పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండ. సింగిడి సినీ గీతాల హరివిల్లు. సంగీతం ఈ మూడక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి ఈ మూడు సరస్వతికి ప్రాణాధారాలు. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మర్పించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతమనడంలో అతిశయోక్తి లేదు. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా దానికి గలమిచ్చేది సంగీతం, బలమిచ్చేది సంగీతమే. అందుకనే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేం. అయితే ఇవాళ అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ దినోత్సవాన్ని ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని అందియుండ్రి ఇయాలటి సింగిడిలో. అట్లనే మీకు నచ్చిన, మీరు మెచ్చిన సినిమా పాటల్ని కోరుకుండ్రి. వెంటనే మీ రేడియో నిస్తం జ్యోతి వినిపించేస్తుంది ఇప్పటి నుంచి 10 గంటల వరకు.

0: ఇది 100.2 FM మనస్సు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు, మీరు ఈరోజు శుభాకాంక్షలు తెలపాలి లేదా నాతో మాట్లాడి మీకు ఇష్టమైన పాటని వినాలి అని అనుకుంటే ఫోన్ చేయొచ్చు 2300-08-295-081. ఈ రెండు నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి. 08732 అనే ఎస్టీడీ కోడ్ని కలిపి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మొదటి కాలర్, మొదటి శ్రోత ప్రతిభ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడేద్దాము. హలో, నమస్తే.
1: నమస్తే మేడం,
0: బాగున్నారా?
1: నమస్తే మేడం, బాగున్నాం.
0: మేము బాగున్నాము, మీరు బాగుండాలి, మేము బాగుండాలి. అవునా? ప్రతిభ, మొదటి కాలర్ ప్రతిభనే ఉన్నారు. మీ ప్రతిభ ఎలా చూపించుకుంటున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి? ఓకే, ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అంటూ ఉంటుంది, అవునా కదా? ప్రతిభ ప్రతి ఒక్కరికి సొంతమే, కాకపోతే కొందరు చూపించుకుంటారు ఎక్కువ, కొందరు చూపించుకోలేకపోతారు, అంతే తేడా.
1: అవును మేడం,
0: అంతే కదా. ఏం చేస్తుంటారు మీరు? హలో, ఏం చేస్తుంటారు మీరు ప్రతిభ? చదువుకున్నారా మీరు? ఓకే, చదువుకొని మరి చదువుకున్న తర్వాత ఏ పని కాకుండా ఈ పనిని, ఈ వ్యవసాయం పనిని వృత్తిగా ఎంచుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే? చేయగలుగుతాం, తేలికగా చేయగలుగుతాం కదా. అందుకే పెద్దోళ్ళు అంటారు పిల్లల్ని, కష్టపడి చదవని రా ఇష్టపడతారు అని, ఇష్టపడి చదవని రా కష్టపడతారు అని కదా. ఏ పని చేసినా ఇష్టపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా కష్టపడుతుంది దాంట్లో. ఏ పని చేసినా గమ్మత్ ఉంటది, ఇష్టపడితే మాత్రం కదా. సో ప్రతి పనిని ఇష్టంగా చెయ్యాలంటారు మీరు ప్రతిభ గారు కదా. సినిమాలు చూస్తుంటారా? సమయం ఉంటదా?
1: ఉంటది మేడం. ఇప్పుడు
0: సినిమాలు అంటే సినిమా థియేటర్లకు గానీ ఆదిలాబాద్కి వచ్చి చూసేది
1: మేడం?
0: చదువుకునే సమయంలో చూసిండ్రా, చూసే వాళ్ళ?
1: లేదు మేడం, అప్పుడంతా అనుకూలంగా లేకుండే వాతావరణం,
0: వాతావరణం లేకుండే. ఓకే, ఇప్పుడు కదా పిల్లగాళ్ళు సినిమాలు చూసుడు, వెళ్ళడం, బయటకు వెళ్ళడం ఆడపిల్లలు అనేది ఎక్కువ అవుతున్నది ఈ మధ్య కాలంలో, ఈ జనరేషన్ వాళ్ళు కదా.
1: అవును మేడం.
0: ఓకే, అయితే మీది
1: ఎవరో ఒక మన వాడలో ఒక ఇంటి కాడ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళి టీవీ చూడడం మేడం.
0: 20-30 సంవత్సరాల కిందట ఆ మాట,
1: 4th-5th class ఉన్నప్పుడు మాట మేడం.
0: అవును, ఒక్కొల్ ఇంట్లోనే టీవీ ఉండేది, వాళ్ళ ఇంటికి పోయి టీవీ చూసేది కదా. మళ్ళీ ఆదివారాలు వస్తున్నాయంటే చాలు, రామాయణం చూడడానికి ఎగబడుకుంటా పోయేది సమయం, ఆ టైంకి రెడీ చేసుకుని.
1: అవును మేడం, వాళ్ళ ఇంట్లో
0: ముందు పోతే ముందు కూర్చొని చూడొచ్చు, వెనకపోతే కనబడకపోతుండే పొట్టి ఉన్నోళ్ళు.
1: ఇప్పుడు ముందు కూర్చున్నాం కదా, బయట పోయేది ఉంటే అక్కడ ఆయన జాగ ఉన్నది పక్కకు జరుగు అని చెప్పారు,
0: అంతే. అవును, ఆ పాత మధురాలు మైమర్పించేవే కదా, అసలు మర్చిపోలేనివి, గుర్తు చేసుకుంటే సంతోషాన్ని కలిగించే క్షణాలు అవి.
1: అవును మేడం, నేను చెప్పిన మూవీ కూడా మేడం చిన్నగా ఉన్నప్పుడు చూసినా, ఇప్పుడు మూవీ బాగున్నదని అన్నారు కదా.
0: అవును, టీవీలోనే చూసిన ఇది కూడా సినిమాని,
1: టీవీలో చూసిన. ఎవరు
0: ఏం సినిమా అన్నారు?
1: సుమంగళి.
0: సుమంగళి, ఓకే. జీవితం ఓ ప్రయాణం పాటల సాగని, అదేనా పాట? ఇప్పుడు మీరు వినిపించమనేది అయితే మరి మీ జీవితం పాటలాగా సాగిపోతున్నది, ఆ పాటని మీ జీవితాన్ని పాటగా ఉన్నదాన్ని మమ్మల్ని వినిపించమని కోరుతున్నారు మీరు. ఓకే, మీకు అంతర్జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కోరిన పాట ఆ పాత మధురమే, ఎప్పుడు ఏ క్షణంలో గుర్తు చేసుకున్నా మనిషి అంటే మనసుకి మనిషికి సంతృప్తినిస్తుంది ఆ పాట.
1: అవును మేడం,
0: సరే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పాటినేద్దాం మరి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది మన భాష మనియాసలో ప్రసారమవుతున్నటువంటి 4 జిల్లాల కుమ్రం భీమా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల ఆదిలాబాద్, ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్. 100.2 మనసు నిండా శ్రోతలు శుభాకాంక్షల్ని మీరు 2300081 2950 81 ఈ 2 నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి మాట్లాడొచ్చు, శుభాకాంక్షల్ని అందియొచ్చు, మీకు నచ్చిన పాటని కోరుకోవచ్చు. దూర ప్రాంతాల వాళ్ళు 0873 2 అనే ఎస్టీడి కోడ్ని కలపాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సింగిడి పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాము. హలో నమస్తే, శుభోదయం అండి.
4: శుభోదయం మేడం, గుడ్ మార్నింగ్.
3: వెరీ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు సార్?
4: మేడం నేను చాలా చాలా బాగున్నాను మేడం.
3: చాలా చాలా బాగుండాలి. సరే, ఏ పాట వింటారు సార్ చెప్పండి?
4: బంగారు చీలక సినిమా నుండి చెలి సఖి మనోహరి మందార మౌనసిని. ఈ పాట మేడం
3: తప్పకుండా. ఏం చేస్తుంటారు సత్యనారాయణ గారు మీరు?
4: మేము చేపలు పడుతుంటాం మేడం.
3: ఓ, ఇంతకు ముందు మాట్లాడినట్టు గుర్తు కదా, చాలా రోజుల క్రిందట.
4: వరలక్ష్మి మేడం గారా?
3: కాదు కాదు, అయితే మనం చేపలలో రకాల గురించి మాట్లాడడం.
4: అవును మేడం.
3: ఏ చేపలు ఎక్కువ దొరుకుతాయి మీ దగ్గర, ఎక్కువ మీరు వల వేసి పట్టడంలో ఎక్కువ దొరికే చేపలలో ఏంటి స్పెషల్ అని అడిగాను నేను ఆ రోజు.
4: అవును మేడం.
3: ఓకే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా? నీళ్లు ఉన్నాయా? వర్షాలు పడ్డాయి కదా కొంచెం వరకు అయితే.
4: కొంచెం పడ్డాయి, కొంచెమే వచ్చినాయి మేడం వాటర్.
3: ఓకే, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, నీటి పరిస్థితి ఓకేనా? వర్షాలు ఇంకా పడితే బాగుంటుందా?
4: అంటే పూర్తి స్థాయిలో మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీడితేనే మేడం మనకు మళ్ళా
3: మంచి చేపలు
4: ఉపాధి ఉంటది.
3: అదే, అవునవునవును. అయితే నీటిని కూడా మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి, దానికోసం చెట్లను నాటాలి. ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతగా 2 చెట్లను నాటాలి, వాటిని సంరక్షించాలి, అవి పెరిగే విధంగా చూసుకోవాలి, నాటి వదిలేస్తే కాదు. ఇట్లా ప్రతి ఒక్కరు ఆలోచిస్తేనే మనకి వర్షాలు వస్తాయి, నీటి వసతి బాగుంటుంది. అయితే ఒక దగ్గర చదివాను నేను, దక్షిణాఫ్రికాలోనంట నీటి వసతి, ఒక సిటీలో నీటి వసతి కొరత ఏర్పడి పెట్రోల్ ఎట్లా ఏ విధంగానైతే అమ్ముతున్నారో ఆ నీటిని కూడా ఆ విధంగా అమ్మాల్సిన పరిస్థితి, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందట అక్కడ ఆ సిటీలో.
4: అవును మేడం, అట్లాంటి పరిస్థితి వస్తుంది మేడం
3: ఖచ్చితంగా. ఎందుకంటే మనం నీటిని పొదుపుగా వాడలేదనుకోండి, ఉన్నదే నీటి శాతం చాలా తక్కువ.
4: అవును మేడం.
3: మరి ఆ తాగే నీటి శాతంని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఉపాధి కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. పంటలు లేక తిండి తినడం కూడా కరువు అయిపోతుంది.
4: కరువు అయిపోతుంది మేడం.
3: అంటే ప్రతి ఒక్కదానికి ఇంటర్లింక్ ఉంటుంది, ఒకదానికొకటి కదా అనుసంధానమై ఉంటాయి ఏదైనా సరే విషయాలు. కాకపోతే మనం జాగ్రత్తగా వాటిని గమనించాలి, వాడుకోవాలి, గమనించాలి, చెయ్యాలి. ఎవరి బాధ్యత వాళ్ళది, ఎవరికి చెప్పాలి? నీది నువ్వు తెలుసుకోవాలి, నీ నువ్వు చెయ్యాలి అంతే. ప్రతిసారి అందరూ చెప్పాలి, వీళ్ళు చెప్తే ఏం చేస్తాం అట్లా కాదు కదా.
4: తన వంతు ప్రయత్నం మేడం ప్రతి ఒక్కరు.
3: ఎవరి బాధ్యత వాళ్ళు చేసుకుంటా పోతూ ఉంటే హాయిగా ఉంటాం అందరం కూడా.
4: అవును మేడం.
3: సరే, ఏ పాట విందాం చెప్పండి. పాట వాడారు కదా ఇప్పుడు. ఓకే ఓకే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు, మీకు నచ్చిన పాటల్ని, మీరు మెచ్చిన పాటల్ని ఈ అలటి సింగిల్లో ఇప్పటి నుంచి 10 గంటల వరకు కోరుకోవచ్చు. 2301 2958 ఈ 2 నంబర్లలో ఏదో ఒక దానికి ఫోన్ కలపండి, మీకు నచ్చిన పాటని కోరుకోండి. పాటలు సురైన దగ్గర నుంచి నిన్న మొన్నటిదాకా విడుదలైన పాటలలో ఏ పాటనైనా కోరుకోవచ్చు. వెంటనే వినిపించేస్తుంది మీ రేడియో నేస్తం జ్యోతి.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఈ నాలుగు జిల్లాల కుమ్రంభి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి పాషా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, శుభోదయం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? పాషా గారు చెప్పండి, ఏంటి విశేషాలు ఇవాళ?
1: ఈ రోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం మేడం.
0: అవును, వయోవృద్ధుల దినోత్సవం.
1: వయోవృద్ధులు, వృద్ధులు అంటే అమ్మా నాన్నల కన్నించే వృద్ధులు అవుతారు వాళ్ళు.
0: అవును,
1: పిల్ల బాల్యం, ఎదుగుదల, తర్వాత వృద్ధులు. వీళ్ళు అమ్మా నాన్నలకి ప్రత్యేకంగా శిరస్సు వంచి పాదాభివందనం మేడం.
0: తప్పకుండా, మీ తరపున మా తరపున అందరి అమ్మా నాన్నలకు పాదాభివందనాలే. పిల్లలందరూ కూడా తెలియజేయాల్సిన బాధ్యత అందరికి ఉంది.
1: ఏంటంటే మేడం, మనం పసిపిల్లకాయలు ఉన్నప్పుడు మనకేం తెలియదు, మనకు ఏది కష్టం వస్తుందో, ఎలా ఉన్నామో అంతా కనిపెట్టుకుని ఉండి రాత్రి కూడా నిద్రపోకుండా వాళ్ళు మన కోసం ఎంతో త్యాగం చేస్తారు.
0: అంతే కదా,
1: మనం మాత్రం వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత మనం వదిలేసి ఏదో మన మిస్సెస్ వెనకాల వెళ్ళిపోతాం. అలా చేయడం కరెక్ట్ కాదు మేడం. వచ్చిన మమ్మల్ని నమ్ముకుని వచ్చిన ఆడ మనిషిని కూడా మా భార్యని చూసుకోవాలి, అలాగే మమ్మల్ని కనిపించిన అమ్మ నాన్న
0: చూసుకోవాలి.
1: వదిలేసి ఎంతో మంది ఏదో చేస్తున్నారు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రోజు అందరూ తల వంచుకుని జవాబుదారు
0: చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో మస్తు మందికి తమ కుటుంబాల్లోని పెద్దోళ్ళని చూసుకోవడం చాలా కష్టంగా మారింది. ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఆ విషయాన్ని.
1: ఒకనొక టైంలో అర్ధరాత్రి సమయంలో పిల్లోడికి బాగలేకుండా వచ్చిందే అని చెప్పి అప్పటికప్పుడునే ఆ రాత్రి అర్ధరాత్రి 12:00 ఆ టైంలో తీసుకొని ఆటో మాట్లాడుకొని
0: పూజాన్ని
1: వేసుకొని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఇంజక్షన్ లేపించి సిలైన్ లెక్కించి ఏదో బాగు చేస్తే అంత ఇది చేస్తే కనీస ఆ కృతజ్ఞత భావం కూడా మనసులో లేకుండా కనికరం లేకుండా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. కంటి ముందు
0: అందరూ కాదులేండి, అందరూ కాదులేండి, కొందరు
1: కాదు. ఈ రోజుకి తల్లి తండ్రికి ముందు ఏం కావాలో సకలం సమకూర్చి తర్వాత బయట పని మీదకి వెళ్లే వాళ్ళు కూడా కంటి ముందు తిరుగుతున్నారు.
0: అవునవును,
1: ఆ తల్లి తండ్రికి చక్కగా చూసుకునే వాళ్ళకి కూడా నా జోహార్ మేడం. అందరూ ఏం తీసుకొని పోయేది లేదు మేడం, ఎంత సంపాదించినా మన ఆస్తులు పాస్తులు ఇక్కడ వదిలేసి లేదే.
0: అంతేగా
1: మనం తల్లిదండ్రి దీవెనే మనకు అడ్డం వస్తుంది. మనం ఏ బయటికి వెళ్ళినప్పుడు కూడాను మన తల్లిదండ్రి దీవెన కోసం మనం ఎంత తపన చేయాలంటే మనం వాళ్ళు ఉన్నప్పుడే ఆ దీవెన అందుకుంటాం, వాళ్ళు లేనప్పుడు ఏం చేయలేము మేడం.
0: అంటే ఉన్నప్పుడైతే చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది.
1: ప్రతి ఒక్కటి మేడం, తండ్రి లేనప్పుడు ముసలి కన్నీళ్ళు అంటారు, అది కాజితే ఏం లాభం లేదు మేడం. వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏదైనా చేసుకోవాలి. ఎవరైనా వస్తారు మేడం డబ్బులు పెడితే, తల్లి తండ్రి ఎక్కడా దొరకరు. అలాగా అర్థం చేసుకుని అందరూ ఏదో మంచి మనసుతో చెప్పాను రెండు మాటలు, ఎవరు
0: మంచి విషయాలు చెప్పారు వయోవృద్ధుల కోసం.
1: దగ్గర తీసుకుని వెళ్ళినా కరెక్ట్ మాటలు ఏది?
0: అంతే అంతే అంతే.
1: అదే మేడం, ఈ రోజు ప్రతిభావంతుడు సినిమాలో నుంచి అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు ఇచ్చిన వాళ్ళే అమ్మా నాన్నలు. ఆ పాట మేడం,
0: అయితే పాషా గారు మీరు ఒకటి నిర్ణయించుకొని ఫోన్ చేసినట్టున్నారు. ఈమె పక్కలను మాట్లాడినిస్తలేదు, ఆమెనే మాట్లాడేస్తుంది. ఇంతకు ముందు కాలర్ విని ఉంటారు మీరు, అందుకని నన్ను మాట్లాడనీయకుండా ఒక్క క్షణం గుక్క తిప్పుకోకుండా మీరే చెప్పేసిండ్రు. పాట విని వరకు నేను అడగాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పారు అనమాట. మీరు ఆలోచించుకొని ఉండుంటారులేండి ఫస్టే. ఈమె మాట్లాడినియండి, నేను నాది నేను చెప్పుకుంటూ వెళ్తాను. మంచి విషయమే సార్, మంచి విషయం. ఓకే ఓకే, ధన్యవాదాలు. పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఇది మన భాష మన యాసలో ప్రసారమవుతున్నటువంటి మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిణి సినిమా పాటల కార్యక్రమంలో మీ రేడియో నిస్తం జ్యోతితో సినిమా పాటల్ని వింటున్నారు. శ్రోతలు మీరు నేరుగా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని కోరుకోవడమే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. వెంటనే వినిపించేస్తారు పాటల కార్యక్రమాల్లో మా రేడియో నిస్తాలు. ఈరోజైతే కర్ణాటక రాష్ట్రము చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ వీళ్ళందరి కోరిక మేరకు ఆయుధం చిత్రంలో నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. ఓయిరాజు అనే పాటని తప్పకుండా వినిపిస్తాము. అయితే శ్రోతలు మీరు కూడా ఉత్తరాన్ని పంపించాల్సినటువంటి మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001. మీకు నచ్చిన పాటల్ని ఉత్తరాల ద్వారా ఈ అడ్రస్కి చేరవేయండి. మా పాటల కార్యక్రమాల్లో మా రేడియో నిస్తాలు మీరు కోరిన పాటల్ని వెంటనే వినిపించడం జరుగుతుంది.

0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ టీచర్స్ కాలనీ నుంచి భవానీ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే, శుభోదయం అండి. భవానీ గారు,
1: శుభోదయం మేడం.
0: బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఆర్పిగా వర్క్ చేస్తాను మేడం.
0: ఇక్కడ
1: టీచర్స్ కాలనీ.
0: అక్కడేనా? ఓకే ఓకే. డ్యూటీకి వెళ్ళలేదా మరి ఈరోజు?
1: 10:30 అట్లా వెళ్ళాలి.

0: టైం ఉంది కదా, టిఫినీలు చాయలు అయినాయా?
1: అయింది అయింది, టిఫిన్ అయింది.
0: పని అయిందా అని అడగొద్దు, మనకి ఎప్పటికీ అప్పుడు పని కరెక్ట్ గా ఉండనే ఉంటది. ఒకటి పని అయిందంటే ఇంకో పని సిద్ధంగా ఉంటది చేతందుకు కదా. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కి అయితే 24 గంటలు 48 గంటలు ఇచ్చినా సరిపోవు మనకి,
1: సరిపోవు
0: కాదంటారా? ఖచ్చితంగా
1: ఖచ్చితంగా
0: చేస్తూ ఉంటాము, కానీ ఇంకా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది. ఇంటోళ్ళు అంటారు ఇప్పటివరకు ఏం చేసినా ఈ పని ఒడవలేదు ఇంకా అని అంటారు కదా కొన్నిసార్లు. ఆ సందర్భం ఎదురైతుంది మీకు?
1: అవును అవును మేడం, చాలా.
0: ఓకే ఓకే, భవాని గారు చెప్పండి.
1: బాబు రేవంత్ బర్త్డే.
0: రేవంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం తరపున ఎన్నో బర్త్డే రేవంత్ది?
1: 18 సంవత్సరాలు అండి. నేను మేడం 17 అండి 18.
0: వెరీ గుడ్. పెద్దోడే ఏం చేస్తుంటాడు?
1: పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ మేడం.
0: ఎక్కడ?
1: ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నా, సికింద్రాబాద్ బ్రాంచ్ లో.
0: హైదరాబాద్ లోనేనా? ఓకే ఓకే ఓకే.
1: ఏఎంఎల్ కోర్సు.
0: ఓకే, మా బాబు కూడా అదే చదువుతున్నాడు. అయితే పిల్లలు పెద్దగా అయినా కొద్దీ వాళ్ళ యొక్క బాధ్యత పెరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు ప్రవర్తించే తీరు చూసుకునే విధానం ఒక్కోసారి ముచ్చటేస్తుంది కదా. మీరు కూడా అట్లా ఫీల్ అవుతున్నారా?
1: అవునవును, వాళ్ళు ఇక రిజర్వ్డ్ ఉంటారు, ఏది మాట్లాడవాలో అది మాట్లాడాలి
0: అంటే ఫ్రెండ్స్ తో ధూమ్ధాం ఫుల్ మాట్లాడతారు. అదే అమ్మా నాన్న దగ్గరకు వచ్చేసరికి అంటే కొంచెం పరిమితం, అంటే తన చుట్టూ ఒక వైఫ్ లాగా రౌండ్ గీసుకుని కూర్చుంటారు వాళ్ళు కదా. మనం ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళు మనతో ఓపెన్ అవుతారు కదా. అవును అవును. కాకపోతే ఈ వయసులో వాళ్ళు కొంచెం బాధ్యతగా నడుచుకుంటుంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. మరి తప్పకుండా వినిపిస్తాను. రేవంత్ అనగానే ఒక పాట గుర్తొస్తుంది తెలుసా మీకు? మీకు గుర్తొస్తుందా? అంటే ఈనాడు పాడతా తీయగాలో పాట బాగా వాడిండు అన్నట్టు ఆ పాటని అనేసి జర్నీ సినిమాలో వాడిండు అది. సరే నో ప్రాబ్లం. రేవంత్ కి మరి ఆయురారోగ్యాలు ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆదిలాబాద్ కి మంచి పేరు తీసుకురావాలి అమ్మా నాన్నలతో పాటు అని కోరుకుంటున్నా. సరే తన కోసం పారడైజ్ మూవీ నాని సినిమా నుంచి పాట వినిపించేస్తున్నా, వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ ఈ ఆశాభాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని నవ్వుల తోటలో పూసినటువంటి ఒక పువ్వు అల్లు రామలింగయ్య గారి జయంతి. తన 106వ జయంతి ఈరోజు. సినిమాలో తాను నటించే పాత్రలతో పని లేకుండా ఆ పాత్రలో లీనమై నవ్వులు పూయించిన అల్లు రామలింగయ్య గారికి, ఆయన అందరికీ ఫేవరెట్ నటుడు. అతని పేరు వింటేనే నవ్వులు పూస్తుంటాయి. 1000 సినిమాలకు పైగా నటించినటువంటి తాను టాలీవుడ్లో 3 తరాల సినీ ప్రేక్షకుల్ని అలరించిండ్రు. అంతేకాదు, తన కుటుంబ సభ్యుల్లో చాలామంది కూడా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళే. కొడుకు అల్లు అరవింద్ సినీ నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, ఇక మనవల అల్లు అరవింద్, అల్లు అర్జున్, శిరీష్లు వీళ్ళు కూడా నటులే. తన నటనతో 50 ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానీకాన్ని అలరించినటువంటి అల్లు గారిని వరించిన సన్మానాలు, గౌరవాలు, అవార్డులు అనేకం. భారత ప్రభుత్వము 1990లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది తనని. రేలంగి గారి తర్వాత పద్మశ్రీ అందుకున్నటువంటి హాస్య నటుడు అల్లు గారు కావడం విశేషం. 2001 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి తనని గౌరవించింది కూడా. అతను నిర్మాతగా గీతా ఆర్ట్ బ్యానర్స్ని నెలకొల్పి అనేక సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిండ్రు. ఇక రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటి వారి కాలంతో మొదలుపెట్టి ఈ తరం హాస్య నటుల వరకు కొనసాగినటువంటి ఏకైక హాస్య నటుడు తను. హోమియో వైద్యం నేర్చుకున్నటువంటి తను ఉచిత వైద్యం చేస్తూనే నటునిగా తనదైన గుర్తింపును తెచ్చుకున్నటువంటి అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా తనని యాద్ చేసుకుంటూ తను నటించినటువంటి మావిచిగురు చిత్రంలో నుంచి ఒక పాటను వినేద్దాం.
2: Hey lovely girls, it's a beautiful day, yeah.

కుచ్ చూసి నీ సొప్పు చూసి బ్రేక్ డాన్స్ చేసే మూడొస్తుంది నీ ఫ్రాక్ చూసి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది మీ మా అందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల హరివిల్లు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి కోదాడ నుంచి చారి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభోదయం అండి.
2: శుభోదయం మేడం.
1: సార్, బాగున్నారా?
2: బాగున్నా మేడం.
1: మీ దగ్గర ఎట్లుంది వాతావరణం కోదాడలో?
2: మా దగ్గర
1: సార్
2: ఎండనే
1: ఉంది. ఆహా, ఓకే, మామూలుగానే ఉంది. ఏం చేస్తుంటారు మీరు చారి గారు?
2: టైలర్ మేడం.
1: ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు కుట్టబట్టి?
2: 36 సంవత్సరాలు.
1: ఓకే, అయితే ప్రతి అంటే కాలానికి అనుగుణ దశాబ్దానికి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక స్టైల్ అంటూ మారుతూ ఉంటుంది కదా
2: మేడం.
1: అలా మారినప్పుడు మీ టైలరింగ్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?
2: కాలాన్ని బట్టి మేము అంత ముందు కూర్చుని ఉంటాయి ఇప్పుడు పాతవి మళ్ళీ కొత్త మేడం, కొత్తవి పాతవి.
1: అవును, అయితే పాతవి కుట్టడం మీకు చాలా తేలికే. అయితే కొత్త వాటిని ఎట్లా ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అప్డేట్ చేసుకుంటుంటారు? నేర్చుకుంటారా మీరు మళ్ళీను?
2: అంటే పాత ఇప్పుడు పాత సినిమాలు పెట్టి కొత్త నడుతున్నాయి మేడం. ఇంత ముందు వచ్చిన సినిమాలు ఇప్పుడు మోడల్ అవుతున్నాయి.
1: అవును అవును.
2: అయితే కొన్ని సినిమాలు కూడా చూస్తాం మేడం దుస్తుల గురించి.
1: ఓకే, దుస్తుల గురించి చూస్తా ఉంటారు. ఓకే, ఇలాంటి
2: స్టోరీ గురించి దుస్తుల గురించి చూస్తాం.
1: అంటే కరెక్టే. మరి ఇప్పుడు శిల్పి వాళ్ళు ఉన్నారు అనుకోండి, సినిమాలలో ఏది శిల్పకళ ఉంటుంది అదే ఎక్కువగా అంటే అబ్జర్వింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఆ విషయం మీద ఫోకస్ చేస్తారు అన్నట్టు. సో మీరు టైలరింగ్ మీద బట్టల మీద ఎలాంటి దుస్తులు వేసుకున్నారు, ఎలా డిజైన్ చేసిర్రు అనేవి మాకు ఆడవాళ్ళకైతే చీరల నగల మీదనే ఎక్కువ ఉంటుంది దృష్టి. అవి ఎట్లనే ఉంటుంది, ఏ రకంగా ఏ ఆధునికంగా ఉండని పాత ఉండని కానీ చీరలు చూస్తాము, నగలు చూస్తాము కదా మాకు అలవాటు. మీ టైలరింగ్ వాళ్ళు మీరు అలా చూస్తారన్నమాట. సో నేర్చుకోవాల్సిందే, ఏది కుట్టాలన్నా కూడా అప్డేట్ కావాల్సిందే కదా. సరే, పాట
2: విందాం.
1: అదేలేండి, ఒకటి తీరు చూసారంటే ఆ తీరుగా మీరు కుట్టేయగలుగుతారనమాట. ఎందుకంటే మీకు
2: ఆ నైపుణ్యం
1: మంచి కుట్టొచ్చు. ఓకే, అయితే ఎప్పుడన్నా సరే ఒకరు వచ్చి ఇలా కుట్టమని చెప్పిన తర్వాత అది చెడిపోయిన సందర్భం వాళ్ళు కోపడ్డ సందర్భాలు ఉన్నాయా మీకు?
2: లేవు మేడం, ముందు దాన్ని డ్రాయింగ్ తీసుకొని కుడతాం.
1: ఎప్పుడని అనుకోకుండా కాలేదా?
2: కాలేదు మేడం.
1: ఓకే, వెరీ గుడ్, మంచి పని అనుభవం ఉన్న వాళ్ళ మీరు. పాట విందాం మరి, ఏ పాట వినిపించామంటారు చెప్పండి.
2: బందిపూడి సినిమాలో ఊహలు గుసగుసలు ఆడినా.
1: ఓకే, ఇంతకు ముందు కూడా ఒక శ్రోత ఫోన్ చేసి కోరారు, తన ఫోన్ కట్ అయిపోయింది. ఆయన కోరిక మేరకు కూడా శివదాసు రెడ్డి తన కోరిక మేరకు కూడా ఈ సినిమాలోంచి ఈ పాట ఇద్దరి కోసం వచ్చేస్తుంది, అందరం వినేద్దాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువుగా కొనసాగుతూ అందరినీ అలరిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కస్తూరి రాములు గారు యాదాద్రి జిల్లా నుంచి ఫోన్ చేసిండ్రు, తనతో మాట్లాడేద్దాము. శుభోదయం అండి.
2: శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం. ఆర్జే అనౌన్సర్స్ అందరికి అంతర్జాతీయ రుద్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
1: ధన్యవాదాలు. ఈరోజు అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూడా, అట్లాగే రక్తదాన దినోత్సవం కూడా, శాకాహార దినోత్సవం కూడా, ఇన్ని రోజులు ఉన్నాయి.
2: అవును మేడం, 4 ఉన్నాయి మేడం.
1: ఇంకా చాలా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసం ఉంది. ఇంకా మనకి ఎక్కువగా హాస్యనటులైనటువంటి రమణారెడ్డి గారి జయంతి ఉంది, అల్లు రామలింగయ్య గారి జయంతి ఉంది. తన గురించి చెప్పాను ఇందాక నేను. సరే చెప్పండి సార్, ఏం చేస్తుంటారు రాములు గారు మీరు?
2: మేము పద్మశాలి మేడం, పట్టు చీరలు తయారు చేస్తుంటాను, అలాగే టైలరింగ్ పని చేస్తుంటాను, పిల్లలకు యోగా, కరాటే, జిమ్నాస్టిక్ కోచింగ్ ఇస్తుంటాను.
1: ఓకే, మాకు మంగళగిరి చీరల్ని నేచి ఇవ్వగలరా మరి?
2: మాది భూదాన్ పోచంపల్లి మేడం.
1: అయితే భూదాన్ పోచంపల్లి ఇత్కట్ పట్టు నేచి ఇవ్వండి.
2: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు మేడం.
1: తప్పకుండా మేము అటు వస్తాము. అది హైదరాబాద్కి వచ్చినప్పుడు చౌటుపల్లి మీ దగ్గరికి వస్తాం ఫోన్ చేసుకుని. కరెక్టే, కానీ మేము అడిగితే మీరు ఆలోచించారు, 2 నిమిషాలు ఆలోచించారు ఇవ్వాలనా వద్దా అన్నట్టుగా. సరే పర్వాలేదు, ఇప్పుడు కాదులేండి, మస్తు టైం ఉంది. ఇంకా మేము ఇవ్వాలి అనగానే రేపు వచ్చేయలేం కదా, మస్తు రోజులు పడుతుందిలేండి. సరే చెప్పండి ఇంకా.
2: మేడం, మీరు చాలా సంవత్సరాల తర్వాత మేము ఫోన్ చేశాను మేడం. ఇప్పుడు ఈ ఫోనింగ్ కార్యక్రమం స్టార్ట్ అయ్యే ముందు చేసి మళ్ళీ చేయలేదు మేడం. నాకు
1: చాలా రోజుల తర్వాత ఇవాళ చేస్తున్నారు మళ్ళీ, అంతేనా?
2: చాలా సంవత్సరాల తర్వాత మేడం.
1: ఓకే, ధన్యవాదాలండి. మీలాంటి శ్రోతలు, ఓకే, మీలాంటి శ్రోతలు ఎప్పుడు కూడా మీ ఆత్మీయ నిస్తాను అలాగే కంటిన్యూ చేయాలి, వదులుకోవద్దు. మీరు కోరే మాటలు, పాటలు మీరు కోరే పాటలు మేము వినిపించడం మా అదృష్టం. మరి ఏ పాట వినిపించాలి ఈరోజు చెప్పండి?
2: భారతీయుడు చిత్రం నుంచి పచ్చంచెలుగా తోడుంట అనే పాట. మా కుటుంబ సభ్యులు కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, మాడబోయిన సత్యనారాయణ, పాలం పోలయ్య, అందరి కోసం మేడం. భవన్ వెంకట్ గారు.
1: ఓకే, తప్పకుండా పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
2: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండు నుంచి వెలువడుతున్న సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఈ ప్రపంచంలో దేన్నైనా కదిలించే శక్తి సాహిత్యానికి సంగీతానికి మాత్రమే ఉందని అంటారు. సాహిత్యం గురించి పక్కన పెడితే ఇవాళ అంతర్జాతీయ సంగీత దినోత్సవం. సంగీతం వినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పాట. బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి పాట ప్లే అవుతున్నదంటే మన శరీరంలో రక్త ప్రసరణ చాలా సాఫీగా జరుగుతుంది. అంటే గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థాయికి చేరుతుంది. సంగీతాన్ని వినడం వల్ల శరీరంలో సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. నొప్పి నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. శరీరంలో నొప్పులు మనల్ని బాధిస్తుంటే మనకు నచ్చిన సంగీతాన్ని, మ్యూజిక్ని వింటే నొప్పి తీవ్రత తగ్గుతుంది కూడా. బాధ ఎక్కువైనప్పుడు, మనసంతా భారంగా ఉన్నప్పుడు మంచి మ్యూజిక్, సంగీతం వినటం వల్ల ఆ భారం దిగిపోయి మనసు తేలిక పడుతుంది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు సంగీతాన్ని వినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయని చెప్పిన కదా, దానివల్ల మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నిద్రలేపి సమస్య కూడా దూరమవుతుంది. అలాగే మ్యూజిక్ వినేటప్పుడు మెదడులో డోపమైన్ అనే హార్మోన్ విడుదలయ్యి దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి లక్షణాలు తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారిపోయి సంతోషంగా ఉంటుంది. అట్లనే మతి మరుపును కూడా తగ్గిస్తుంది. మరి ఇన్ని లాభాలున్నటువంటి సంగీతాన్ని మీ రోజులోని భాగంగా చేసుకోండి. మా పాటల కార్యక్రమాలకి ట్యూన్ అయిపోండి. మా 100.2 ఎఫ్ఎం వినిపించేటటువంటి పొద్దున సాయంత్రం వినిపించే పాటల కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకుని మీ ప్రత్యేకతను మీ మాటల రూపంలో తెలియజేయండి. 2300981 2950 081 ఈ రెండు నంబర్లలో ఏదో ఒకదానికి ఫోన్ కలపచ్చు. 08732 అనే స్టడీ కోడ్ని కలిపి మీకు నచ్చిన పాటల్ని కోరుకోండి. వెంటనే మా రేడియో నేస్తాలు వినిపించే పాటల్ని వినేసేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండ నుంచి వెళ్లాడుతున్న సింగిడి సినిమా పాటల హరివిల్లు కార్యక్రమం ఇది. శ్రోతలు, ఈరోజు తెలుగు తెరపై సందడి చేసినటువంటి తొలితరం హాస్య నటుల్లో ఒకరైనటువంటి రమణారెడ్డి గారి జయంతి. తెరపై నెల్లూరు యాసకు ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి అతను ఎటా ఎటెటా అంటూ నవ్వుల్ని పరవలు దొక్కించిన వారైన అప్పట్లో తెరపై రేలంగి రమణారెడ్డి సమకాలికులు కలిసి కామెడీని పరుగులు తీయించినటువంటి జంట. లావుగా ఉన్న రేలంగి ఎంత మాత్రం కదలకుండా నవ్విస్తే బక్కపలచగా ఉన్న రమణారెడ్డి బొంగరంలా గిర్రున తిరుగుతూ దభాలన కుప్పగూలిపోతూ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. హాస్యాన్ని పండించడంలో ఆయన చూపించిన ప్రత్యేకతనే ఇప్పటికీ మనం అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాము. రమణారెడ్డి గారు నెల్లూరు యాసలోని మాట్లాడేవారు కనుక ఆయన నెల్లూరు వారికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. తన నటనతో అందరినీ మైమర్పింపజేసినటువంటి రమణారెడ్డి గారి జయంతి ఈరోజు. అయితే ఆయనకి భార్యగా సూర్యకాంతం, కూతురుగా గిరిజ, అల్లుడిగా రేలంగి కాంబినేషన్ సీన్స్ థియేటర్లలో నవ్వుల నావలను ఏర్పరిచేవి. మామకి మస్క కొట్టే అల్లుడి పాత్రలో రేలంగి, రెచ్చిపోతే అల్లుడి పథకాల గండి కొట్టే మామగా రమణారెడ్డి గారు చెలరేగిపోయారు. ఆయన ఈ ముగ్గురు ఉంటే ఆయన వాళ్ళ సినిమాలు చూడ్డానికి ప్రతి ఒక్కళ్ళు ఎగబడిపోయేవాళ్ళంట. మరి ఈ సందర్భంగా, తన జయంతి సందర్భంగా తనని యాద్ చేసుకుంటూ తను నటించినటువంటి కులగోత్రాల చిత్రంలో నుంచి ఒక పాటను వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో చివరగా ఈ పాట విందాం.

0: మీరు విన్న ఈ పాటతోటి ఇయాలటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఈ రోజైతే మరిన్ని సినిమా పాటల్ని మాట చెప్పని పాట ఇన్నిలా ఉషారులో మధురిమల వినొచ్చు. రేపు పొద్దుగల్లో 8:40 నుంచి 10:00 వరకు కొనసాగే సింగిడిలో సినిమా పాటల మాటలు వినడం మరవద్దు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10:00 కావస్తున్నది. మరికొన్ని క్షణాలలో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 3:00 వరకు కొనసాగుతాయి. 3:00 నుంచి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంత్రం 5:00 మాట చెప్పు రిపార్ట్ అయిన కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్
1: శనగలు సహా 6 రకాల పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా క్వింటాలు గోధుమల ధర 2,610 రూపాయలు, శనగల ధర 5,958 రూపాయలకు పెరిగింది. కుసుమల ఎంఎస్పీని అత్యధికంగా 675 రూపాయల మేర పెంచారు. దేశంలో 135 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సరఫరాకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 నిర్మించేందుకు పీఎం ధారా కింద 1,86,405 కోట్ల రూపాయలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 50 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయనుండగా 2032-33 నాటికి దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే 2029 చివరి నాటికి పంజాబ్ను డ్రగ్స్ రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నషాముక్త్ పంజాబ్ లక్ష్యంతోనే పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రసిద్ద దర్శకుడు నిర్మాత బి నరసింహరావుకు బిఆర్ అంబేద్కర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించినట్లు విసీ ఘంటా చక్రపాణి తెలిపారు. 7 అక్టోబర్ జరగనున్న స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దీనిని అందజేస్తారు. రాష్టంలో కరెంటు కోతలు లేవని, అక్కడక్కడా సాంకేతిక సమస్యలతో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్దరిస్తామని దక్షిణ డిస్కమ్ సీఎండి జితేష్వి పాటిల్ తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏటా సగటున 6-7% అదనంగా పెరుగుతోందని, రాబోయే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. పరిశ్రమల వార్షిక సర్వే 2024-25 ప్రకారం దేశంలో తయారీ రంగం ఉత్పత్తి, ఉపాధి, పెట్టుబడులలో విశేష వృద్ది సాధించింది. కొత్తగా 14 లక్షల మందికి ఉద్యోగాలు లభించడంతో మొత్తం కార్మికుల సంఖ్య 2 కోట్లకు పైగా పెరిగింది. తెలంగాణలోని 13,937 కర్మాగారాల్లో 9.87 లక్షల మంది పనిచేస్తున్నారు. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో చైనా 151 స్వర్ణాలు, మొత్తం 277 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్ 2, దక్షిణ కొరియా 3 స్థానాల్లో ఉన్నాయి. భారత్ 10 స్వర్ణాలతో మొత్తం 60 పతకాలు సాధించి 8వ స్థానంలో నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11:00 వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హే, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:03 అవుతోంది. అండ్ ఇవాల్టి నుండి ఇంకాస్త స్పెషల్ గా ఉండబోతోంది కార్యక్రమం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. మరి మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలి అనుకుంటే, మీ డ్రైవ్ టైం బ్యూటిఫుల్ గా మారాలి అనుకుంటే, అండ్ చక్క ప్రస్తుతానికి మీరు మెసేజ్ చేసేయచ్చు హ్యాపీగా హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి. మరి మీకు నచ్చిన పాటల్ని వినిపించడానికి మెహూన ఆర్జే కీర్తి ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ మీకోసం, అంటే మీ అందరి కోసం, ఆథోజం ఒకర్త అంటూ నేను అంటూ మీకు వినిపిస్తాను నేహా వర్సన్ పాడినటువంటి ఈ వండర్ఫుల్ సాంగ్ వన్. నేనొక్కడిన సినిమాలో నుండి స్టే ట్యూన్డ్.

0: వాహ్, క్యా బాత్ హై, అలాంటి స్టైల్ అండ్ హ్యాండ్సమ్నెస్ ఉంటాయి ఎవరైనా లైక్ కొడతారు రైట్. మార్నింగ్ మాస్త వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ తర్వాత మీకోసం వినిపించబోతున్నాను మరొక వండర్ఫుల్ పాట, దాట్స్ ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్. విజయ్ ప్రకాష్ పాడినటువంటి హలో రమ్మంటే వచ్చేసిందా అనే పాట మీకోసం వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్డ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏదీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట మార్నింగ్ మస్తీ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఆల్మోస్ట్ ఆఫీస్ కి రీచ్ అయిపోయిన వాళ్ళందరూ ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసా? యా, చక్కగా ఒక కాఫీ వేస్తాం, అదో ఇదో ఏదో సమ్ గాసిపింగ్ అనేది. ఆఫీస్ లో వచ్చినంత ఎనర్జీ, ఆఫీస్ కొలీగ్స్ తో వచ్చినటువంటి ఆ ఫీల్ ఇంకా వేరే ఎవరితో అంతగా రాదు. ఇందు రైట్, మరి ఇవాళ పర్టికులర్ గా కాఫీ కోసం ఎందుకు చెప్తున్నాను అని మీకు కూడా ఏదో ఒకటి అనిపించి ఉండాలి కదా. రైట్, టుడే ఈజ్ ఇంటర్నేషనల్ కాఫీ డే అనమాట. బాధ అయినా సంతోషం అయినా, కాస్త ఎక్కువైనా హైపర్ టెన్షన్ అయినా, లేకపోతే కాస్త రిలాక్స్ అవ్వాలన్నా, ఏది కావాలన్నా కాఫీ మాత్రం కంపల్సరీ కాబట్టి. సో ఇవాళ మరి మీరు కాఫీని షేర్ చేసుకునే వాళ్ళందరితో చెప్పండి హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే అని. ఎందుకంటే మీరు సరదాగా మాట్లాడుకునే ప్రతి కబుర్లకి అది మీకు కంపెనీ ఇస్తుంది, చక్కగా టైం ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ కూడా చేస్తుంది, కొన్ని రకాలుగా మీ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది కదా. సో హ్యాపీ ఇంటర్నేషనల్ కాఫీ డే, నేను చెప్పకుండా మళ్ళీ మిమ్మల్ని చెప్పేయమంటున్నాను కదా. రైట్, మరి మీకోసం మరొక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. నా పేరు శివ, సినిమాలో నుంచి కార్తిక్ పాడినటువంటి పాట. స్టే ట్యూన్డ్.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు వాతావరణంలోని మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0403240852 2324585 2952 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఒక దేశాన్ని నిర్మించి

చేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏదీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మణి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో జీవి ప్రకాష్ ఆలపించినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా, ఒంగోలు గీతా సినిమాలో నుంచి. సూపర్ డూప్ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ మస్తీ సూపర్ హిట్ సాంగ్స్ తో. అండ్ లైక్ ది వే మీరు కూడా ఇలాగే పాటల్ని రిక్వెస్ట్ చేయాలి అనుకుంటే వెరీ సింపుల్, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి హ్యాపీగా మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు నచ్చిన ఫేవరెట్ పాటల్ని కూడా మీరు వినేసేయచ్చు అనమాట. దెన్ కమ్స్ సర్కారు వారి పాట సినిమాలో నుంచి అర్మాన్ మాలికన్ గీతామాధురి పాడినటువంటి వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: మార్నింగ్ మస్తీలో ఉన్నామని సూపర్ హిట్ పాటలు వింటూ ఉన్నాం అనమాట. 2010 నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వండర్ఫుల్ సాంగ్స్ లో నుంచి కొన్ని సెలెక్టెడ్వి నేను సెలెక్ట్ చేసి మీకోసం ఇవాళ మంచి మంచి పాటలు వినిపించేస్తున్నాను. రెగ్యులర్ గా మీరు కూడా ఇలాగే పాటల్ని వినొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com కి మెసేజ్ చేస్తూ. రైట్, మరి ఇవాళ డేకి ఇంకాస్త స్పెషల్ కూడా ఉంది. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. మన ఇంట్లో ఉండేటువంటి వయసైనటువంటి వాళ్ళు, మన అమ్మమ్మలు, తాతయ్యలు, మన నాన్న, అమ్మ ఎవరైనా కావచ్చు, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి అంటూ మనకి మన రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసేటువంటి రోజు ఇది. చాలా చిన్న హెల్ప్ వాళ్ళకి చేసేది. ఒకటి, ప్రతి టైంలోనూ వాళ్ళకి అవైలబుల్ గా ఉండలేకపోయినా నేను ఈ టైంకి ఉంటాను, ఈ టైంకి వస్తానన్న కాస్త ఇన్ఫర్మేషన్ ముందిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు మన కోసం ఒక డే అంతా వెయిట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ మనం ఆ మాట చెప్పడానికి కూడా వెనకైపోతాం. సో ప్లీజ్ ఆ ఓతి వాళ్ళు తీసుకోండి. ఎప్పటికప్పుడు ఒకసారి మిస్ అయినా ఇంకొకసారి మేము వాళ్ళకి అవైలబుల్గా ఉంటాం. ఏం కావాలో వాళ్ళకి పరిపూర్ణంగా మనం చేయలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయినా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతాం అని. ఏముంది, దగ్గరున్నప్పుడు కాస్త మెడిసిన్స్ ఇవ్వడం, చక్కగా కూర్చొని వాళ్ళసేపు కాస్త కాలక్షేపం చేయడం, వాళ్లకున్న ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ల నుండి చక్కని మాటల్ని వినడం, తెలుసుకోవడం, ఇవే వాళ్ళు మన దగ్గర నుండి కోరుకునేటువంటి గొప్ప ఓదార్పు. అయ్యో పాపం ఇలా అయిపోయారే అనే మాట వాళ్లకు నచ్చదు, కానీ మీరు వాళ్లతో స్పెండ్ చేసేటువంటి టైం ఒక ట్రెజర్ లాగా ట్రీట్ చేస్తారు. అందుకే అటువంటి సమయాన్ని, అటువంటి బంగారాన్ని వాళ్లకు ఇస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పటికప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఫిల్ చేయడం అనేది ఎంతో ముఖ్యం, ఎందుకంటే మన చిన్నతనంలో వాళ్ళు చేశారు, ఇప్పుడది మన పని. ఏమంటారు, లెట్ మీ టాక్ మోర్. దానికి ముందు ఒక మంచి పాట వినిపిస్తాం మీకోసం. హరిహరన్ అండ్ కౌసల్య పాడినటువంటి పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: జీవి ప్రకాష్ గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాం కదా, ప్రేమ కావాలి సినిమాలో నుంచి. రైట్, శ్రోతలకు ఒక గమనిక. ఇవాళ మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాకేష్ బుక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేసి 0402-02-2854-08-5-3-295-2 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల వల్ల ఆ కారణంగా వచ్చేటువంటి జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం 3 మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: స్టూడియో క్లాక్ లో సమయం 10:45 అవుతోంది అండ్ 15 నిమిషాల ముందే మనకి ఇంకొక కొత్త ప్రోగ్రామ్ కి వచ్చేసినటువంటి ప్రోగ్రామ్ ఆర్జే రెడీగా ఉంది. హాయ్
2: హాయ్ కీర్తి,
0: వెరీ గుడ్ మార్నింగ్.
2: వెరీ గుడ్ మార్నింగ్.
0: శుభోదయం. ఓ, గుర్తుకొస్తున్నాయి కదా, చాలా పద్ధతైన తెలుగుతో పలకరించాలన్నమాట. ఇవాళ లక్ష్మి గారు మరి మనతో ఉన్నారు. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
2: ఫైన్ అండి,
0: చాలా బాగున్నట్టున్నారు. ఇంతకీ ఇవాల్టి నుండి మన వివిధ భారతిలో కొత్త కొత్త కార్యక్రమాలన్నీ మొదలైపోబోతున్నాయి అండ్ కొత్త కార్యక్రమాలు కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. కొద్ది రోజుల్లో ఉండేటువంటి పండగ వాతావరణం ఇవాల్టి నుండి స్టార్ట్
2: అయిపోతుంది. అంతే ఇంకా వేబీ కదా మరి.
0: సో ఏంటి కొత్తగా ఇవాల్టి మీ ప్రోగ్రామ్ లో జరిగేటువంటి చేంజెస్ ఏంటి చెప్పగలరా?
2: ఏంటంటే గుర్తుకొస్తున్నాయో, ఈ రోజు ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
0: ఓకే,
2: ఆ తర్వాత 12:00 కి యాజ్ యూజువల్ చైతన్య స్ఫూర్తి ప్లేస్ లో ఒక అమృత గీతం అనే ఒక ప్రోగ్రామ్, కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అదేంటి ఎలా ఉంటుంది అనేది వింటే తెలుస్తుంది.
0: సో ఏదైనా క్వశ్చన్స్ అడగకూడదు, వినాలన్నమాట. దాట్స్ వండర్ఫుల్. ఇంకా మాట్లాడుకుందాం అంటే అప్కమింగ్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ గురించి కూడా. అండ్ బిఫోర్ దట్ మరి మీకు ఎన్టీఆర్ గారి పాటలు అంటే ఇష్టమా?
2: ఎవరికి ఇష్టం ఉండదు కీర్తి, ఎన్టీఆర్ గారి పాటలు అంటే
0: రాంగ్ అంటావు కదా.
2: అలా క్వశ్చనే రాంగ్.
0: ఎన్టీఆర్ కోసం పాడే పాటలు అంటే ఇష్టమా?
2: బాగా.
0: రైట్ అండ్ శక్తి సినిమాల నుంచి వండర్ఫుల్ పాట మీకోసం వినిపిస్తాను. జావేద్ అలీ అండ్ సుచిత్ర పాడినటువంటి పాట స్టేట్ యూ ఉంది.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా. సో ఈ పాట యాక్చువల్లీ లక్ష్మికి డెడికేట్ చేశాను అనమాట.
2: థ్యాంక్ యూ కీర్తి,
1: చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను చూసావా. సో లక్ష్మికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి తెలుసుకోవచ్చా?
2: వెజ్ ఫుడే యాక్చువల్ గా, దోశ ఇడ్లీ వడ ఏదైనా సరే వెజ్ ఫుడే చాలా ఇష్టం నాకు.
1: వెజ్ కాకుండా కూడా ఇంకో ఫుడ్ ఉంటుంది, అది ఆ సెపరేట్ దాంట్లోకి వెళ్ళేలాగే లేవు కేటగిరీలో.
2: నేను వెళ్ళని వెజ్ అంటే వెజ్ అంతే, అదే ఇష్టం నాకు. ఎందుకంటే వెజ్ కి మించింది ఏముంది? ఆరోగ్యం
1: లక్ష్మి అసలు దేనికి కాంప్రమైజ్ అవ్వాలని డిసైడ్ అవ్వట్లేదు కాబట్టి, ఎంతైనా వరల్డ్ వెజిటేరియన్ డే కాబట్టి ఇవాళ. సో ఈ ఒక్కరోజు మాత్రం లక్ష్మికి నేను సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ ఏది వండినా వెజ్ యాడ్ అవ్వని అయితే వంట చేయలేము.
2: అసలు చేయలేం కదా మరి, అందుకే కదా నేను వెజ్ ఇష్టపడతానని చెప్పింది.
1: అది అందుకనే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆ డిసిషన్ పైన. ఓకే, సో పోనీ ఎప్పుడైనా నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, అప్పుడు కూడా నాకు వెజ్ పెడతావా?
2: తప్పదు, మరి నా కోసం నువ్వు వెజ్ తినాలి.
1: చూసారా, కనీసం నా కోసం కూడా కాంప్రమైజ్ అవ్వదు అంట.
2: నువ్వు నా కోసం తినాలంతే.
1: ఓకే, జర బాగా ఆకలేసినప్పుడు ఎక్కడుంది లక్ష్మి అని వెతుక్కుంటూ వచ్చి మరి వెజ్ తింటాను. ఇంకా
2: ఫోన్ కాల్ అంతా ఒక్క మెసేజ్ అంతే.
1: చూసావా, నా కోసం ఒక్క ఫోన్ కాల్ అవే అని అంటుంది. అరే థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఇస్ వాట్ వాదా వరల్డ్ వెజిటేరియన్ డే సందర్భంగా నాకు వచ్చిన ప్రామిస్ అనమాట. సో నేను మిస్ అవ్వను,
2: అస్సలు అవ్వద్దు.
1: సూపర్, ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. నీకోసం ఇంకొక మంచి పాట వినిపించేస్తాను. పాటలన్నీ ఏంటో ఇవాళ నేను నీకే డెడికేట్ చేయాలనుకుంటున్నాను.
2: థ్యాంక్ యూ, ఎంజాయ్ చేస్తున్నాను నేను కూడా పాటలు. మంచి పాటలు ప్లే చేస్తున్నావు అండ్ మన వీబీ లిజనర్స్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సూపర్ సాంగ్స్ కదా.
1: యా, సో నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ శ్రీమంతుడు సినిమాలో నుంచి. సూరజ్ సంతోష్ అలాగే రనయన రెడ్డి పాడినటువంటి పాట. Wait for that magic. Stay tuned.

0: పాట వినేశాం కదా. అండ్ రైట్, ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలవించే సంపూర్ణ వినోదం. అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి ఎన్నో పాటలు ఏ పాట అయినా అసలు ప్రతిసారి పాటలు విండవు అని అంటేనే భలే ఇష్టం కదా.
1: ఏస పాటల్లో ఉండే మ్యాజిక్ అది మరి, ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్ గా ఎవరైనా ఇష్టపడే ఒక టాపిక్ అన్నమాట.
0: ఎందుకు అంటే ఏమో ఏ ఎమోషన్ లో ఉన్న పాటకి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం, మ్యూజిక్ ఎక్కువ కనెక్ట్ అయిపోతాం.
1: మరి ఇవాళ స్పెషాలిటీ అంటే తెలుసా, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి.
0: ఏంటి
1: ఏంటో తెలుసా, ఈరోజు
0: చెప్పు,
1: ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అమ్మా. ఏం చెప్పాను మాడు మీకు,
0: నువ్వు వచ్చేంత వరకు చూసావా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటూ, మ్యూజిక్ వింటూ మ్యూజిక్ వినిపిస్తూ,
1: కానీ
0: ఇంటర్నేషనల్ మ్యూజిక్ గురించి చెప్పడం మర్చిపోయా.
1: మరి అదే కదా, కనీసం ఇప్పుడేం చెప్పక మంచి పాట ప్లే చేసే చూద్దాం.
0: అయ్యో తప్పకుండా, వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే, సో ఎన్ని పాటలు ఎన్ని కోకొల్లలు, మన ప్రతి ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతాము.
1: చాలా ఉన్నాయి,
0: మూడ్ లో ఉంటా పాట వినేస్తాను. పక్క వాళ్ళకి ఏ పాటకి ఇష్టమా అంటాం
1: అని అంటాం.
0: మామూలుగా లక్ష్మికి ఏ పాట ఇప్పుడు అడుగుదాం, ఏం పాట ఇష్టం,
1: కీర్తికి ఏ పాట ఇష్టం అయితే నాకు కూడా ఆ పాట
0: ఇష్టం. స్వీట్ ఆఫ్ దాట్. పాట సెలెక్షన్ లో కూడా నిజంగా అలా ఉంటుంది కదా, ఏ నేను ఈ పాట వింటాను నీకు ఇష్టం అంటే అరే పాట భలే ఉంటుంది,
1: భలే ఉంటుంది కదా
0: అనుకుంటాము.
1: ఎనర్జెటిక్ గా ఎంజాయ్ మూడ్ లో వినేస్తాం.
0: ఇంకోటి కొన్ని లూప్ మోడ్ లో వినే పాటలు ఉంటాయి, ఇంకొన్ని పాటలు ఉంటాయి మనం బాగా సంతోషంగా ఉన్నాం అనుకో హైపర్ అయిపోతాం,
1: ఇంకా అయిపోతాం.
0: కొంచెం బాధలో ఉన్నాం అనుకో కాస్త బాధ తగ్గిపోయింది,
1: అది మ్యూజిక్ పవర్.
0: సో హీలింగ్ అనేది మ్యూజిక్ లోనే ఉంది, ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సో మీ అందరికీ కూడా వరల్డ్ మ్యూజిక్ డే విషెస్, అలాగే ఇంకా ఈ మ్యూజిక్ లెగసీ అనేది డే అంతా కూడా చక్కని పాటలతో కంటిన్యూ అవుతుంది. అండ్ లక్ష్మి కూడా చక్కని పాటలు వినిపించబోతుంది, స్పెషల్ గుర్తుకొస్తున్నాయి అని అనింది, ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. దీని తర్వాత కూడా నేను ఇంటికి వెళ్లేదే లేదు, షో అంతా వింటాను. సో లిజినెస్ కి మంచి ట్రీట్ ఉండబోతుంది అనమాట.
1: తప్పకుండా, మరి వింటుంటే తెలిసిపోతుంది.
0: అంతే అంతే, సూపర్. అయితే లాస్ట్ ఇంత మ్యూజిక్ మాట్లాడుకున్నాం, మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ DSP కంపోజ్ చేసినటువంటి మూవీలో నుంచి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నుంచి శ్రవణ్ భార్గవి అండ్ DSP పాడిన పాట వినిపించేస్తాం.
1: సూపర్ సాంగ్ కీర్తి,
0: థ్యాంక్ యూ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఈరోజు యూపీఎస్సీ శతాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా స్మారక నాణ్యం, పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. అలాగే యూపీఎస్సీ ప్రస్థానంపై రూపొందించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మంత్రివర్గ సమాపేశం జరగనుంది. గ్లోబల్ సమ్మిట్ 2027, మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణపై చర్చించనున్నారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 1 భూసేకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై ఈ సమాపేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన మాసం ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద

సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ పాజ్ ఫర్ సేఫ్టీ పేరుతో 2 కిలోమీటర్ల నైట్ వాక్ నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములు కావాలని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 62.50 రూపాయలకు పెంచింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2,810 రూపాయలకు చేరింది. పండగల సీజన్లో పెరిగిన ఈ ధరలు హోటళ్లు వ్యాపార వర్గాలపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఆసియా క్రీడల సెయిలింగ్ విభాగంలో భారత్ అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. తీవ్ర పోటీ నడుమ రేసు ఆరంభం నుంచే భారత అథ్లెట్లు నిలకడగా రాణించి పతకాన్ని సాధించారు. స్క్వాష్ మహిళల టీం విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో హాంకాంగ్ చేతిలో 1-2 తేడాతో ఓటమితో భారత్ రన్నరప్గా నిలిచి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఏషియన్ గేమ్స్లో భారత్తో జరుగుతున్న 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతుంది. రాష్టంలో 2 రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఖమ్మంలో గరిష్టంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ నెల 4-5 తేదీల్లో రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిద్ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. సినిమా అంటేనే 24 క్రాఫ్ట్స్ కలబోతా. తెర మీద కనిపించే నటీనటులు, వినిపించే గీత రచయితలు, సినీ సంగీత దర్శకులు, ఇంకా టెక్నీషియన్స్, నిర్మాత, దర్శకులందరి కృషి ఫలితంగా ఒక చిత్రం తయారవుతుందన్న విషయం అందరికీ తెలుసనుకోండి. కానీ కొన్ని మూవీస్ కథ, డైరెక్షన్ టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్స్ అందించే మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ గా రికార్డ్ క్రియేట్ చేస్తాయి. సో మరి అలా బీజిఎం హైలైట్ గా సూపర్ హిట్ అయిన మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. ఇంతకీ ఏంటా సినిమా అంటే

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీగా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామో అర్థమైంది కదా? ఎస్, గజనీ. సూర్య హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సంచలన విజయాలు సాధించిన సినిమా గజనీ. యాక్చువల్ గా హీరోగా సూర్య గారికి ఇది ఒక ఐడెంటిటీ మూవీగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ సంజయ్ రామస్వామి గాని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారంటేనే అర్థమవుతుంది కదా ఈ మూవీ క్రియేట్ చేసిన మ్యాజిక్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు గజనీ గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రముఖ సంగీత దర్శకులు హారిస్ జయరాజ్ గారు గజనీ మూవీకి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యారు. మరెన్నో హిట్ మూవీస్ కి పనిచేశారనుకోండి. డిఫరెంట్ సబ్జెక్ట్ తో మురుగదాస్ గారు సిల్వర్ స్క్రీన్ మీద క్రియేట్ చేసిన వండర్ గజనీ. మరి మరిన్ని విశేషాలు వినే ముందు మరో పాట వినిపిస్తున్నాను. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి మెస్మరైజింగ్ సాంగ్ మీకోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజియం హిట్ మూవీగా గజని సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా కాల్ చేయొచ్చు. ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు 040 STD కోడ్ జత చేసి ఫోన్ చేయండి. మరి మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం టాపిక్ వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న ఈ విషయానికి వస్తే గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, యాక్చువల్ గా లవ్ కమ్ రివెంజ్ స్టోరీస్ మనం చాలా చూసాం, కానీ దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు సినిమాని డిఫరెంట్ గా చూపిస్తే బీజీఎం మరింత ప్రత్యేకంగా మార్చింది ఈ సినిమాని. షార్ట్ టర్మ్ మెమరీ ఉన్న హీరో ఫేస్ చేసే సిచ్యుయేషన్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతంగా ఎలివేట్ చేశారు హారిస్ జయరాజ్. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత, వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. గుర్తుకొస్తున్నాయిలో బీజీఎం హిట్ మూవీ గజనీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూర్య, అసిన్, నయనతారలు ముఖ్య పాత్రలు పోషించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తమిళం నుంచి తెలుగులోకి డబ్ చేశారు. సెప్టెంబర్ 29, 2005లో 7 కోట్ల బడ్జెట్తో విడుదలై దాదాపు 50 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది సినిమా. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉంటారుగా, గుర్తుకొస్తున్నాయని. ఇప్పుడైతే వినండి 7th Sense సినిమా నుంచి ఇల్లవ్లీ మెలోడీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిక్ భారతి 102.8 ఎఫ్ఎం. బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గజనీ మూవీ చూస్తున్నప్పుడు హారిస్ జైరస్ గారి బీజిఎంతో మనము ట్రావెల్ చేసినట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా హసిన్ పాత్రను కల్పనగా దర్శకుడు ఎంత చక్కగా తీర్చిదిద్దారో కదా. యాక్చువల్ గా సినిమా అంతా కూడా తను ఉండే సీన్స్ కానివ్వండి, అంటే పిల్లల్ని రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న పిల్లల్ని ఆ గేట్ మీద నించోబెట్టి రోడ్ క్రాస్ చేస్తుంది, అలాగే ఎవరు ఆపదలో ఉన్నా కూడా తను హెల్ప్ చేస్తుంది. సో వాటిని చూసి హీరో ఇంప్రెస్ అయ్యే తీరుకి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అయ్యి మామూలుగా ఉండదు అసలు సినిమా అంతా కూడా. సో మనం కనెక్ట్ అవ్వడానికి కల్పన పాత్రకి ఈ బీజిఎం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో కల్పన పాత్రకి అంతకు మించిన ఎలివేషన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో. మరి

అందుకే అలా ఇష్టపడిపోయాం కల్పనని అందరం. అండ్ ఇంకా విలన్స్ తనని చంపేటప్పుడు వచ్చే బీజం ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేం, ఒక హాంటింగ్ అనే చెప్పొచ్చు, మనసుల్ని తాకుతుంది. సో అంతగా కీరోల్ ప్లే చేశారు హ్యారిస్ జెరస్ గారు తన బీజంతో గజనీ సినిమా విజయంలో. మరి మరిన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను గజనీ మూవీ నుంచి ఈ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్.

0: ఇదే అంతే.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ వివిధ భారతి 102.8 FM బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మీకు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. సో మీ ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, సందేహాలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. 040 ఎస్టీడ్ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఇందులో పాల్గొంటారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. అండ్ అంశం వచ్చేసి వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, తమిళ తెలుగు భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన గజనీని హిందీలో అమీర్ ఖాన్ గారు హీరోగా రీమేక్ చేశారు. యాక్చువల్ గా ఒక సినిమాను గుర్తు చేసుకున్నా, ఇలా మాట్లాడుకుంటున్నా, ఎక్కడో మన మైండ్ లో ఆ సినిమాకు సంబంధించిన బీజియం వినిపిస్తుందంటేనే అర్థమైపోతుంది ఎంతగా ఇన్వాల్వ్ అయ్యామో, ఆ సినిమాకి ఎంతగా మనం కనెక్ట్ అయ్యామో. అలాంటి హిట్ మూవీ గజనీ కదా. నిజంగా మనం ఆ పాటలు విన్నా కూడా సినిమా అంతా కూడా మన మైండ్ లో రివైండ్ అవుతూ ఉంటుంది. అంత ఇంపాక్ట్ చూపించింది ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీతో పాటు. ఎనీవేస్, ఇంకా ఉన్నాయి కబుర్లు చెప్తాను. ఇప్పుడైతే ఈ పాట వినిపిస్తున్నాను, ఘర్షణ సినిమా నుంచి హారిస్ జైరాజ్ గారు మ్యూజిక్ అందించిన పాట, వినండి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బీజిఎం హిట్ మూవీగా గజనీ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక అనుకున్నాం కదా, సెప్టెంబర్ 29, 2005లో విడుదలైంది గజనీ సినిమా అని. అంటే 21 సంవత్సరాలు నిండిన గజనీ ఒక బెస్ట్ స్క్రీన్ ప్లేకి, డైరెక్షన్ కి, బెస్ట్ స్టోరీకి, ఆర్టిస్టుల బెస్ట్ పర్ఫార్మెన్స్ కి, బెస్ట్ లిరిక్స్ కి, డైలాగ్స్ కి ఎగ్జాంపుల్ గా నిలబడిపోయింది. అలాగే ప్రేక్షకులు మెచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ బీజిఎం హిట్ గా, మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సమయం 12 గంటలు కాస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:05 అమృత గీతంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిబి స్టూడియోలో టైం 12:05 దాటింది. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే లక్ష్మి. ఏదైనా ఒక చక్కటి పాట సంగీతం వింటున్నప్పుడు చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది అని మనసుకు అనిపిస్తుంది కదా, ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. అందుకు కారణం అద్భుతమైన సాహిత్యం, అందుకు తగిన సంగీతం. మరి అలాంటి పాటలు కొన్ని విందామా? బాపుగారి అందాలరాముడు సినిమా ఇన్స్పిరేషన్ గా శేఖర్ కంబల్ గారు రూపొందించిన గోదావరి ఒక కల్ట్ క్లాసిక్. ఇందులో పాటలన్నీ చాలా బాగుంటాయి. పర్టికులర్ గా వేటూరు సుందరరామూర్తి గారి కలం నుంచి జాలువారిన ఉప్పొంగని గోదావరి ఊగిందిలే చేలోవరి ఈ పాట అయితే అమృత గీతం. ప్రాసలతో పాటు గోదావరి అందాన్ని, భద్రాచల రామయ్య వైభవాన్ని వర్ణించిన తీరుకు ప్రేక్షకుల నీరాజనాలు. నంది పురస్కారం అందుకున్నారు వేటూరి గారు. మరి పాట పడిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా నంది అవార్డు అందుకున్నారు. కెఎం రాధాకృష్ణన్ గారు స్వరకల్పన చేసిన ఈ అమృత గీతం మీకోసం

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వినోద విజ్ఞానాలను అందించే వివిధ భారతిలో ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుందని మీకు తెలుసు కదా. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోనిన్లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన సమస్యలు, సందేహాలు ఏమున్నా సరే చక్కగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923. మరి సిద్ధంగా ఉండండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక మరి మీరు వింటున్నారు అమృత గీతం. ఇందాక వినసం ఒక అమృత గీతం, ఇక మరో గీతం ఏమిటంటే, యుగుల గీతాలు, ప్రేమ గీతాలు రాయడంలో సిరివినలు సీతారామ శాస్త్రి గారి శైలే వేరు. ఎదురు చూపులకు, ఆరాధనకు అక్షర రూపం వస్తే ఎలా ఉంటుందో తెలియచేసే గీతానికి ఆర్పి పట్నాయక్ గారు సంగీతం అందించి ఉషతో కలిసి పాడారు. మరి నీ స్నేహం చిత్రంలోని ఈ గీతాన్ని వినిద్దామా?

కదా. తరగతి గీతం విషయానికి వస్తే, అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్ ని ఎలా లీడ్ చెయ్యాలి? కష్టాలను, ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి? సాటి మనుషులతో ఎలా ఉండాలి? వీటన్నిటికీ సమాధానం భాస్కర్ భట్ల రవికుమార్ రచించిన ఓబీబీ సినిమాలోని మహాద్భుతం పాట. నూతన మోహన్ పాడారు, మిక్కి జేమియర్ సంగీతం అందించారు. నిజంగా అద్భుతమైన సాహిత్యం. విందామా ఈ అమృత గీతాన్ని ఓబీబీ సినిమా నుంచి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అమృత గీతం టైం. మహానటి సావిత్రి ఈ పేరు వింటేనే ఏదో తెలియని భావోద్వేగం. గొప్ప నటిగా, మనిషిగా సావిత్రిగారంటే తరాలు మారిన చిక్కు చెదరని అభిమానం, గౌరవం తెలుగువాళ్లకు. మరి అంతటి సావిత్రిగారి కెరీర్ని, జీవితాన్ని, శిఖరాగ్రానికి చేరిన ఆమె పేరు ప్రఖ్యాతులను ఈ పాటలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు రామజోగ శాస్త్రి గారు. యాక్చువల్గా మనకి సావిత్రిగారిని గుర్తు చేసుకోవాలంటే ఈ పాట వింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. అంత అద్భుతంగా రాశారు ఆయన, కృతజ్ఞతలు చెప్పుకోవాలి మనం. మిక్కీజీ మేయర్ గారు స్వరపరిచిన ఈ పాట వింటున్నంతసేపు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతాం కదా. మరికెందుకు ఆలస్యం, నటరాజుకు స్త్రీ రూపం మహానటి సావిత్రిగారిని స్వాగతిద్దామా.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. మరి అమృత గీతాలన్న మంచి పాటలన్నీ వినేస్తున్నాం కదా. ఇక చివరిగా వచ్చే పాట ఏమిటంటే, మనము లోలో ఉన్నప్పుడు అంటే నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనల్ని మోటివేట్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేదంటే మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కొన్ని పాటలు వినాలి. జనాల మీద ఎక్కువ ప్రభావితం చూపే ప్రసార మాధ్యమం సినిమా అనేది అందరికీ తెలుసు. సో అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి మన సినిమాల్లో. అలాంటి ఒక పాట భద్రాచలం సినిమా నుంచి సుద్దల అశోక్ తేజ గారు రాసిన సాహిత్యం, శంకర్ మాధవన్ గారు పాడారు, వందే మాతరం శ్రీనివాస గారు కంపోజ్ చేశారు. ఒకటే జననం ఒకటే మరణం, వినతమా?

సమయం 12:30 గా వస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 నిమిషాలకు ఈట్ ఫిట్ తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का संकलन भी जारी हुआ है.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్ట్ చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తు చేశారు. అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్

0: స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్పూర్తిని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: धैर्य सूझबूझ और साहस का परिचय करवाया और जैसे आज इसराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్బంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పతకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు చేరింది. కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణాసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణాసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి

వరళీలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటింది. వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జీ లక్ష్మి. ఈట్ ఫిట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ కార్యక్రమాన్ని గురించి మరోసారి గుర్తుచేస్తాను. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ బుక్కాల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 23240852 23240853 29550923 నంబర్లకు ఫోన్ చేయండి. మరి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం అంశం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ని. ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్డ్.

డీజే మూవీ నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఇది కొంచెం డ్రౌజీగా ఉండే టైం, అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి చాలా సేపు ఉంటుంది, లంచ్ టైం కూడా కావస్తుంది కాబట్టి కొంచెం నీరసంతో కూడా ఆకలి ఉంటుంది. ఇలాంటి పాటలు వింటే జోష్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కాబట్టి ఆ పాట వినిపించాను. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎయిట్ ఫీట్ టైం. పనుల్లో బిజీగా ఉండి తర్వాత తిందానులే అని పోస్ట్ పోన్ చేస్తూ అసలు పండ్లను తినకుండా మానేస్తుంటాం. ఇలా చేయడానికి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు కదా, బిజీగా ఉంటారు, ఆఫీస్ పనుల్లో కానివ్వండి, ఇంటి పనుల్లో కానివ్వండి, తర్వాత తిందాంలో ఇప్పుడు ఏం తొందరగా ఆ పని అయిపోయాక తిందాం, ఈ పని అయిపోయాక తిందామని మొత్తానికి మానేస్తాం. సో కొన్ని రకాల పండ్లను తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మరవేంటో చెప్తాను, స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. ఇవాటి కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీ సమస్యలను, సందేహాల గురించి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0853 2324-0853 2955-09-5923 నంబర్లకి ఫోన్ చేయొచ్చు. మరి మాట్లాడచ్చు డాక్టర్ గారితో. గుర్తుంటుందిగా ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు మీతో ఫోన్లో మాట్లాడతారు. మరి మర్చిపోకండి. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, ఇందాక చెప్పా కదా మీకు, పర్టికులర్ గా 30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పకుండా తీసుకోవాల్సిన పళ్ళు గురించి మీతో చెప్తాను అని. వాటిలో ఫస్ట్ ఉండేది బొప్పాయి, పపయ. విటమిన్ ఏ, విటమిన్ సి, వీటితో పాటు ఫోలైట్, ఇతర ఫైటోకెమికల్స్ ఉండే ఈ పండు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. బొప్పాయిలో ఉండే బీటా కెరటిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందట. అంతేకాదండి, పఫైన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందనేది నిపుణుల మాట. ఇక షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ను కంట్రోల్ చేస్తుందట కూడా. సో ఇన్ని ఉపయోగాలున్న బొప్పాయిని తింటే సరిపోతుంది కదా. ఎనివేస్, ఇంకా ఉన్నాయి పళ్ళు మీతో షేర్ చేసుకోవాల్సినవి. వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇక మరి ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అదర్స్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ట్రాక్ ప్లీజ్.

రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు 8 ఫీట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. మరి ఇక మనం కంపల్సరీగా అంటే పర్టికులర్ గా మహిళలు 30 ఏళ్లు పైబడిన మహిళలు తీసుకోవాల్సిన ఫుడ్స్ గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి జామ పండు అంటే గ్వా. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉండే జామ బ్లడ్ లో షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయట. మరి మనకి సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు దొరికే జామ పళ్లను కాయల్ని తింటే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి నెక్స్ట్ ఫ్రూట్ ఐటమ్ ఏంటనేది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది మీ ఆకాశవాణి వివిధ భారతి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడుతున్నారు.

అంటారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా సందేహాలున్నా 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-22 నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. మరి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. సిద్దంగా ఉండండి. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరిక ఈట్ ఫిట్ వింటున్నారు కదా. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫ్రూట్ ఐటమ్ వచ్చేసి యాపిల్. ఆహారంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ని శరీరం గ్రహించకుండా నిరోధిస్తుందట. యాపిల్లో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం వల్ల త్వరగా ఆకలి వేయదట, వెయిట్ లాస్ కు ఉపయోగపడుతుంది అని మీకు తెలుసా? రెగ్యులర్ గా యాపిల్ తినే వాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని సర్వేలో తెలియదట. మరి ఇన్ని ఉపయోగాలున్న పండ్లు, మనకి రోజు అతి సులభంగా దొరికే పండ్లు, వాటిని తినకుండా మనము కొంచెం నిర్లక్ష్యం చేశామనుకోండి ఎన్నో హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది నిపుణుల మాట. అదేదో అంటారు కదా, పొదుపు కూడా ఖర్చులాగా చేయాలి లేకపోతే ఏమీ మిగలదని. సో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కూడా మనం ఒక పనిలాగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలం అండ్ ఇంటిని ఇంట్లో వాళ్ళని కూడా చక్కగా చూసుకోవాలి. సో అందరు హ్యాపీగా హెల్తీగా ఫిట్ గా ఉండాలంటే ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకోవాలి. ఏమంటారు, ఇప్పుడైతే పాట వినేయండి.

సమయం 1:10 కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1:20 చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వేములవాడ అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తు ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కేటీఆర్ తో పాటు కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్దికి 100 కోట్ల రూపాయలిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 2234 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తమ ప్రజాప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 1730 కోట్ల రూపాయల నిధులిచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ది, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
1: నేత కార్మికుల కోసం 1731 కోట్ల రూపాయలు నేత కార్మికుల కోసము ఇవాళ ప్రజా పాలనలో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ జిల్లాకు 350 కోట్ల నిధులు కలిపితే 2.5 ఏళ్ల 1700 కోట్ల రూపాయలు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజా పాలనలో మేము నిధులు ఇచ్చినాం.
0: సిరిసిల్ల సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఎన్నికకు సిరిసిల్ల ప్రజా ప్రతినిధి ఆస్తులు పెరగడంపై ప్రశ్నిస్తూ రాష్టంలో ప్రజాపాలన 2 తప్పక వస్తుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 500 కోట్ల రూపాయల చేనేత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బాధ్యతారాహిత్యంగా ప్రతిపక్షాలు సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ప్రాజెక్టులు నిర్మితమయ్యాయని మంత్రి శ్రీధర్బాబు పేర్కొనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను దాదాపు 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నేరెళ్ల బాధితులకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేయగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో విభేదాలు సృష్టించేలా మాట్లాడవలసిన అవసరం రేవంత్ రెడ్డికేం వచ్చిందని ప్రశ్నించారు. హామీల గురించి అడిగితే కొత్త వివాదాలు తెరపైకి తెస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మత సంబంధ అంశాలపై మాట్లాడితే ప్రజల మద్దతు రాదని, హామీలు అమలు చేసి మంచి పాలన అందిస్తేనే ప్రజల సపోర్టు కాంగ్రెస్ కు వస్తుందన్నారు.

0: మతం కులం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం కాంగ్రెస్ కు అలవాటేనన్న కిషన్ రెడ్డి, రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్చత డ్రైవ్లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ పెయింట్ ది సిటీ పింక్ ప్రచారానికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్భవన్, చార్మినార్తో సహా హైదరాబాద్లోని 8 ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. పెయింట్ ది సిటీ పింక్ కేవలం భవనాలను వెలిగించడం కాదని, ఆశ ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్పై మౌనాన్ని వీడి ముందస్తు గుర్తింపుతో ప్రాణాలు కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి రఘురామ్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. సైద్దాంతికంగా వ్యతిరేకమైన భాజపాతో గతంలోనూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. కొచ్చిన్లో జరిగిన ఒక ప్రైవేట్ మీడియా సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్టాలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్టంలో కాంగ్రెస్ ఇచ్చిన 420కి పైగా హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని, రేవంత్ రెడ్డి ఢిల్లీకి మాత్రమే విధేయుడిగా ఉన్నారని విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4 అక్టోబర్ తెలంగాణలో పర్యటిస్తారు. 3న రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్ లోని ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉద్యాన పంటల సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని మంచిర్యాల జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనిత అన్నారు. బెల్లంపల్లిలో రైతులతో మాట్లాడుతూ, జిల్లాలో 22,645 ఎకరాల్లో ఉద్యాన పంటలు విస్తరించి ఉన్నాయన్నారు. ఉద్యాన పంటల విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తుందని, రైతులు వీటిని వినియోగించుకోవాలని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకుని ఆర్థికంగా లబ్ది పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కో సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 1 కోటి గృహాలకు పీఎం సూర్యఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు.
1: ఎవరైతే ఇంటి పైకప్పులపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవాల్సిన వాళ్ళు వివిధ ఆఫీసులకు తిరగకుండా ఒకటే వేదిక మీద రేపటి నుంచి అన్ని డివిజన్ కార్యాలయాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసేసి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లబ్ది పొందవచ్చు. బ్యాంకర్స్ గాని, రెడ్కో ఆఫీసర్స్, ఎన్పీడీసీఎల్ ఆఫీసర్స్ మిగతా అందరూ ఒకటే వేదిక మీద, వెండర్స్ సహా అక్కడనే ఉంటారు కాబట్టి వాళ్ళ డౌట్స్ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. వినియోగదారులు లబ్ది పొందవలసిందిగా జిల్లా రెడ్కో తరఫున నేను కోరుతున్నాను.
0: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ 2027 నిర్వహణలో మెట్రో ఫేజ్ 1 స్వాధీనంతో పాటు మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై మంత్రి మండలి కీలక చర్చ జరపనుంది. మరోవైపు మూసీ రివర్ ఫేజ్ 1 భూసేకరణ ప్రక్రియతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిధుల సమీకరణ, అనుమతులపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సంబంధించిన డీఏ, పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారంతో పాటు రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, ప్రారంభ తేదీని

మత సంబంధ అంశాలపై మాట్లాడకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తే ప్రజల మద్దతు కాంగ్రెస్ కు లభిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు స్పష్టం చేశారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్ట అభివృద్ది, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ తో స్టార్ట్ చేద్దామా చైతన్య స్ఫూర్తిని. స్టే ట్యూన్డ్.

ద పారడైజ్ మూవీ నుంచి ఒక సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ కదా. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి వివిధ భారతి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించిన మీకు సందేహాలను, సమస్యలను హ్యాపీగా డాక్టర్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవచ్చు. 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-2923 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి, సిద్దంగా ఉండండి. ఈ రోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఉన్నాం కదా, ఆడపిల్లలకు ఆటలెందుకు అన్న మాటలను, అవరోధాలను అధిగమించి మరీ అంతర్జాతీయంగా విజయాన్ని సాధించి కుటుంబంతో పాటు దేశం గర్వపడేలా రాణిస్తున్న వైట్ పవర్ లిఫ్టర్ రేవతి, తన సక్సెస్ తీరుని తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. సో స్టే ట్యూన్ టు విద్ భారతి 102.8 FM.

0: बल्ले हा बल्ले बल्ले बुझलू।
1: चैतन्य स्फूर्ति टाइम ऑन विविध भारती 102.8 एफएम। वेट अंड पावर लिफ्टर रेवती सक्सेस मैं माला తెనాలి దగ్గర బురిపాలెం రేవతిది చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మే కష్టపడి పెంచి పెద్ద చేసింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో పెదరా ఊర్లో ఉండి అమ్మమ్మ దగ్గరికి వెళ్లింది. అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివింది. మరి ఆ తర్వాత ఏమైంది చెప్తా వింటూ ఉండండి. చైతన్య స్ఫూర్తి ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కలా గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. కాబట్టి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా మాట్లాడవచ్చు. మరి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సిద్దంగా ఉండండి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం. ఇక ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. ఇక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నతనంలోనే నాన్న చనిపోయారు, అమ్మాయి కష్టపడి పెంచి పెద్ద చేసింది, అండ్ అమ్మమ్మ దగ్గరికి వెళ్లారు కష్టమైన పరిస్థితుల్లో, ఇంటర్ కూడా కంప్లీట్ చేసింది. మరి ఆ తర్వాత ఏమైంది? డిగ్రీ చదవాలంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారని తెలుసుకున్న రేవతి తన దృష్టి ఆటల వైపు మళ్లించింది. మామూలుగా ఇళ్లలో ఆటలు మానేసి చదువుకోండి అంటుంటాం కదా పిల్లల్ని, కానీ ఇక్కడ చదువు కోసం ఆటలన్నమాట. లైఫ్ అంటే అదేనేమో మరి. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM చైతన్య స్ఫూర్తి టైం. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పాను కదా మీకు, ఆటల్లో రాణిస్తే ఫీజులో రాయితీలు ఇస్తారనే ఉద్దేశంతో తన దృష్టి ఆటల వైపు మళ్లించింది రేవతి. ఇంతకీ తను సెలెక్ట్ చేసుకున్న ఆట ఏంటో తెలుసా? వెయిట్ లిఫ్టింగ్. ఎంతో కష్టపడింది. ఆ కష్టాల ఫలితమే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాధించిన పథకాలు. అండ్ 2016లో క్రీడల కోటాలో ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆర్థికంగా కూడా కాస్త కుదుటపడింది. మరో తర్వాత చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్ ఇన్లో మాట్లాడతారు. కాబట్టి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-09-23 నంబర్లకు ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. మరి మర్చిపోకండి, ఇంకాసేపు టైం ఉంది, 2:15 కాబట్టి సిద్దంగా ఉండండి. వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇది అంశం. అండ్ ఇందులో పాల్గొంటారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు. మరిక మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి వెయిట్ లిఫ్టింగ్ కెరీర్ గా చూస్ చేసుకుంది, కష్టపడింది, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పథకాలు సాధించింది. ఆ విజయం కారణంగానే 2016 ఆదాయ పన్ను శాఖలో ఉద్యోగం కూడా దొరికింది. కానీ అంతటితో ఆగలేదామె. ఏం చేసింది? అంతర్జాతీయంగా ఎన్నో విజయాలు సాధించింది, కానీ తన లక్ష్యాన్ని అంతటితో ఆపలేదు. తన జీవితాన్నే మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది. ఏం చేసింది తెలుసుకుందాం. వింటూ ఉంటారుగా వివిధ భారతిని.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి వెయిట్ అండ్ పవర్ లిఫ్టర్ రేవతి ఇన్స్పైరింగ్ సక్సెస్ అని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన జీవితాన్ని మార్చేసిన ఆటను 10 మందికి చేరువ చేయాలనుకుంది రేవతి. అందుకేం చేసిందో తెలుసా? క్విక్ జిమ్ పేరుతో తెనాలిలో వెయిట్ పవర్ లిఫ్టింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి పేద మధ్యతరగతి క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. అండ్ మీకు తెలుసా, ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది క్రీడాకారులు రాష్ట జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. మరి టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేని క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. స్పాన్సర్లు ఉంటే వాళ్ల కలలు సాకారమవుతాయి. మా శిక్షణ కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ మందిని అంతర్జాతీయ పోటీలకు పంపి పతకాలు గెలిచేలా చేయడమే తన భవిష్యత్ లక్ష్యమని చెప్పే రేవతి క్రీడారంగంలోనే కాదు, తమకిష్టమైన రంగాల్లో రాణించి దేశాన్ని రిప్రజెంట్ చేయాలని కలలు కనే ప్రతి ఒక్కరికి చైతన్య స్ఫూర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరియన్ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న జ్వరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీతో లైవ్ ఫోన్లో మాట్లాడతారు. కాబట్టి 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఫోన్ చేసి ప్రస్తుతం మారుతున్న వాతావరణ మార్పులు కారణంగా వచ్చే జ్వరాల గురించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. సిద్దంగా ఉండండి, ఈ రోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఇక సమయం 2 గంటలకు అవుతుంది, కొన్ని క్షణాలనే వార్తలు ప్రసారమవుతాయి. ఇక 2:15 హలో డాక్టర్ గుర్తుంటుందిగా, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం.

0: ఉంటుందో వెంటనే అడ్మిట్ చేయడం జరుగుద్ది, సపోర్టివ్ కేర్ ఇవ్వడం జరుగుద్ది, వాటితో పాటు కణాలు పెరిగే విధంగా మందులు ఇవ్వడం జరుగుద్ది. ఈ క్లోజ్ మానిటరింగ్ ద్వారా రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ని తగ్గించడం అనేది జరిగింది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ మధ్యలో డెంగీకి కూడా టీకాలు వచ్చాయి, వేయించుకుంటే డెంగీ రాకుండా ముందే అరికట్టవచ్చు అని అంటున్నారు. వచ్చింది, చాలా మంది వేయించుకుంటున్నారు, దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది?
0: సో మీరు అన్నట్టు ఇది రీసెంట్ గా జరిగింది, సో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న మన సైంటిఫిక్ అనాలిసిస్ డేటా ప్రకారం అట్లీస్ట్ 4 to 7 years వరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుందని డేటా ఉంది. సో ఇది కొత్తగా వెలుగులోకి వచ్చింది కాబట్టి, రీసెంట్ గా తీసుకున్నారు కాబట్టి వీటి వల్ల ఎంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎంత మటుకు డెంగ్యూని నివారించబోతుంది అనేది రాబోయే కాలంలో మనకి తెలుస్తుంది.
1: ఓకే డాక్టర్ గారు, డెంగ్యూ గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న ఫీవర్స్ ఇంకేమున్నాయి డెంగ్యూ తర్వాత ప్రజెంట్?
0: సో ప్రజెంట్ గా చూస్తే వాస్తవానికి ప్రతి సంవత్సరం మనకు కనిపించేది ఫ్లూ జ్వరాలు. సో ఫ్లూ జ్వరం అనేది అందరూ కూడా వైరల్ ఫీవర్ అని ఊతపదం లాగా వాడతారు. ఈ ఫ్లూ జ్వరాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కనిపిస్తాయి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిందంటే ఫ్లూ జ్వరాలు ఎక్కువగా తాకిడి గురయ్యేవారు చిన్నపిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎప్పుడు కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉంటుందో, అంటే డయాబెటీస్ ఇస్ వన్ కండిషన్, అట్లాగా క్రానిక్ హెల్త్ కండిషన్స్, ఏ అవయానికి సంబంధించిందైనా, అది హార్ట్ కావచ్చు, లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, విటమిన్ డెఫిషియన్సీలు కావచ్చు, వాస్తవానికి ఊబకాయం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ లో చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఇది బలపరచుకోవడం అనేది ముఖ్యం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎవరికైతే అవయాలు ఎఫెక్ట్ అయి ఉంటాయో, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, వీళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం ముఖ్యం. అది వేసుకున్న దాని వల్ల ఒకవేళ ఫ్లూ జ్వరం వచ్చినా గానీ దాని తీవ్రత నుంచి మనం కాపాడుకోవచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వైరల్ జ్వరాలు అలాగే సీజనల్ జ్వరాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085 2324085 3955 09 23 ఈ నెంబర్కు కాల్ చేసి సీనియర్ కన్సల్టెంట్ అలాగే జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు. మీకు ఏదన్నా సీజనల్ జ్వరాలు ఉంటే మీరు రాజేష్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందొచ్చు. డాక్టర్ గారు, ఫ్లూ జ్వరాల తర్వాత మనం లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే చికెన్ గన్యా ఫీవర్స్ ఎక్కువ చూసాము, ఈసారి ఏమన్నా అలాంటివి కనబడుతున్నాయా?
0: వాస్తవానికి మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ ఎన్నైతే కేసులు చూసామో ఇప్పుడు డెఫినెట్ గా అన్ని కేసులు అయితే కనిపించట్లేదు. చికెన్ గున్యా కూడా మలేరియా ఆర్ డెంగీ లాగే మస్కిటో బైట్ ద్వారానే స్ప్రెడ్ అయ్యే టైప్ ఆఫ్ వైరల్ జ్వరం ఇది. బట్ ఫర్ సమ్ రీజన్, అన్ఎక్స్ప్లెయిన్ రీజన్, ఈ చికెన్ గున్యా అంత ఎక్కువగా కరెంట్ వచ్చే కేసెస్ లో కనపడలేదు.
1: ఇందాక మీరు టైఫాయిడ్ గురించి అన్నారు, అంటే ఫుడ్ మనము బయట ఏదన్నా కలుషిత ఆహారం తీసుకుంటే టైఫాయిడ్ జ్వరాలు కూడా వస్తున్నాయి అని అంటున్నారు, వీటి గురించి ఒకసారి చెప్తారా?
0: సో జనరల్ గా టైఫాయిడ్ జ్వరం అనేది ఒక బ్యాక్టీరియల్ డిజీజ్, సాల్మెల్లా టైఫాయ్ అనే డిజీజ్. అది యూజువలీ పౌల్ట్రీ ఫుడ్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అది కూడా అన్ప్రిజర్వ్డ్ ఆర్ ఇంప్రాపర్లీ ప్రిజర్వ్డ్ వాటిల్లో ఎక్కువగా ఈ స్ప్రెడ్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ హ్యాండ్ టు మౌత్ ఫీకో ఓరల్ కంటామినేషన్, దీని ద్వారా కూడా ఇది ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఈ స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్ ఎక్కువగా కలుషితమైన ఆహారం, కలుషితమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది మన బాడీలోకి ఎంటర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువగా జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతోనే ఎక్కువగా మొదలవుతుంది. ఇక్కడ జ్వరం అనేది తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం, మళ్ళీ తీవ్రంగా వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం అనేది జరుగుద్ది. దాంతోపాటు జీర్ణాశయానికి సంబంధించింది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, తినలేకపోవడం, అజీర్తి చేయడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇలాంటివి కూడా ఈ ప్రెజెంటేషన్లో ఉంటాయి. జనరల్గా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, మనం అవుట్ సైడ్ ఫుడ్ తినిన తర్వాత మనకు ఉండాల్సిన అవసరం ఉంది. సింపుల్ యాంటీబయాటిక్ కోర్సెస్ తో దీన్ని నివారించుకోవచ్చు. హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అనేది మనం ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఆ డాక్టర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా తిన్నాము, ఈ తర్వాత ఇలా జరిగింది అనే దానికి మనం ఈజీగా దీన్ని డిటెక్ట్ చేయొచ్చు. ఏ కారణంగా అంటే ఈ టైఫాయిడ్ గురించి ఏవైతే పరీక్షలు చేస్తున్నామో జనరల్ గా వారం

0: తర్వాత చేస్తే ఎక్కువగా, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వారం తర్వాత చేస్తే పాజిటివ్ ప్రిడిక్టివ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ తో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా నివారించుకోవచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా 10-15 డేస్ కూడా మళ్ళీ, అంటే మీరు చెప్పారు సింపుల్ యాంటీబయాటిక్స్ తో దీన్ని నివారించవచ్చని, యాంటీబయాటిక్స్ కోర్సెస్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఇంకా రోజులో ఏదో ఒకసారి ఫీవర్ వస్తుంటుంది, తర్వాత టెస్ట్ చేయించుకుని ఇంకా పాజిటివ్ ఉంది అంటుంటారు, సో దీనికి రీజన్ ఏంటి?
0: సో ఇన్ అప్రోపరియేట్ గా యాంటీబయాటిక్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ కి దారితీసే విధంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే టైఫాయిడ్ డ్యూరేషన్ ఆఫ్ కోర్సు కొన్నిసార్లు 3 వారాల వరకు కూడా ఇవ్వడం జరుగుద్ది వెన్ ప్రాపర్ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ తర్వాత. సో మనం 5 రోజులకో వారం రోజులకో మానేసిన దాని కారణంగా రీయాక్టివేషన్ ఆఫ్ సేమ్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని ఎన్ని రోజులు వాడాలి ఏంటనేది స్వతహాగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆ నిర్ణయాలు పాటించి ఆ విధంగా టెస్టులు కూడా మనం గమనించుకుంటే డెఫినెట్ గా దీన్ని సంపూర్ణంగా నివారించుకోవచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు జ్వరాలన్నీ వస్తా ఉంటాయి, అంటే అప్పుడు అది ఏ జ్వరము అనేది ఎలా నిర్ధారించుకోవాలి?
0: సో అగైన్ ఇక్కడ ఏంటంటే క్లినికల్ ఎక్స్పర్టీస్ కావాలి. సో ఇప్పుడు ఫ్లూ జ్వరం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, మనము ఎక్కడన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, ఆ వెళ్ళొచ్చిన తర్వాత రోజుల్లో మనకి ఈ ఫీవర్ గాని వస్తే దాంట్లో ఏంటి తుమ్ములు దగ్గులు జలుబు ఇలాంటివి ఉన్నాయంటే జనరల్ గా ఫ్లూ జ్వరం కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది 100% డిక్టమ్ కాదు, ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ అండ్ ఎంపెరికల్ కన్సిడరేషన్. అలాగే మనకి ఏ అవయానికి సంబంధించిన బాధ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మూత్రం పోస్తుంటే మంట వస్తుంది, దాంతోపాటు జ్వరం వస్తుంది, సో అది మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చని. సో మనం ఏ దాంతో ప్రజెంట్ అవుతున్నాం అనే దాన్ని బట్టే ఈ జ్వరం గురించి మనం ఎక్కువగా ఆలోచించడం, అనలిటికల్ గా చూడడం అనేది జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనియా అంటాము, దాంట్లో ఆయాసం, దగ్గు, దగ్గుతో పాటు ఆ స్ఫుటం రావడం, స్ఫుటం కలర్డ్గా ఉండడం, సో ఇలా ప్రతి అవయానికి సంబంధించిన సపరేట్ ప్రజెంటేషన్స్ బట్టి ఈ ఫీవర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అక్కడ ఆ సస్పిషన్తో మేము అనలిటికల్గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయడం జరుగుద్ది. ఆ విధంగా ట్రీట్మెంట్ కూడా అప్రోచెస్ జరుగుతాయి.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతున్న జ్వరాలు, సీజనల్ ఫీవర్స్ గురించి మీరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. సీనియర్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్లకు కాల్ చేసి సీజనల్ ఫీవర్స్ గురించి డాక్టర్ రాజేష్ కుక్కాల గారు తడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
1: హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడ నుంచి
4: మాట్లాడుతున్నారు?
0: సార్, ఇది
4: సార్ ఒకసారి డెంగ్యూ వచ్చిన వాళ్ళకి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ వస్తే అంటే సివియర్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది అని అలా చెప్తారు, అది ఎంతవరకు నిజం సార్?
0: డెంగ్యూ వైరస్ లు 4 రకాలు. ఒకసారి డెంగ్యూ వచ్చిన తర్వాత సెకండ్ అటాక్ తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మారిపోయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ డెంగ్యూ వల్ల. మేము జనరల్ గా డెంగ్యూ పరీక్ష చేస్తున్నప్పుడు ఒకటి NS1 యాంటీజెన్ అనేది చూస్తాం, విచ్ ఇస్ డెంగ్యూ వైరస్ కి సంబంధించింది. రెండోది ఇమ్యూన్ సిస్టమ్ కి సంబంధించిన ఇమ్యూనోగ్లోబులిన్స్ తెస్తాం, అది IgM IgG. ఇది బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే డెంగ్యూ అటాక్ సెకండ్ టైం జరుగుద్దో ఆల్రెడీ డిఫెన్స్ సిస్టమ్ మనకు అలర్ట్ లో ఉంది కాబట్టి ఈ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ తీవ్రంగా ఉంటుంది కాబట్టి టాక్సిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది సెకండ్ అటాక్ ఆఫ్ డెంగ్యూలో.

0: అంటే అప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా?
1: అంటే ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. రెండోది నేను ఇందాక నుంచి చెప్తున్న విషయం, మన బాడీలో స్టామినా పెంచుకొని ఉండాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, దోమల బెడదని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇలాంటివి చేస్తే డెంగ్యూ ఫీవర్ రాకుండానే మనం నివారించుకోవచ్చు.
0: సార్ ఇంకొకటి, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు కదా సార్, అది అన్ని వయసుల వారికి వచ్చిందా లేదంటే ఓన్లీ ఎల్డర్స్ గా అది కొంచెం చెప్తారా సార్?
1: ఆల్మోస్ట్ అందరికి ఇది యూనిఫామ్ గా ఇవ్వచ్చు అని చెప్పారు, బట్ నేను అడల్ట్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి అడల్ట్ పాపులేషన్ అందరిలో కూడా ఇది వేసుకోవచ్చు. చెప్పండి
0: సార్, పిల్లలకి డెంగ్యూ వచ్చినప్పుడు ఏమైనా ముందు జాగ్రత్తలు అలా తీసుకోవాలా సార్? డెంగ్యూ